ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంది అంటే ఇది ఏమైనా న్యూస్ ముఖ్యాంశాలా రాగానే టెన్ టెన్ టెన్ టెన్ టెన్ అని చెప్పడానికి అట్లా అందగా వచ్చేస్తుంది. బట్ ఇప్పటికైతే ముందు మనం పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత హల్లు హల్లు హం జాయంగే అందరు బయటంగే ఆర్ బాతే కరింగే అట్లా.

0: నేను పక్కాలోకల్.
1: ఎగ్జాక్ట్లీ, ఈ లోకల్ ముచ్చట్లో పెట్టనీకే నేను వచ్చిన అనమాట. అంటే యూజువల్లీ జనాలు దాని పేరు ఏమంటారు, లోకల్ అనగా, అంటే మనం ఎస్పెషల్లీ అబ్రాడ్ వచ్చినాక లోకల్ అనగానే మీకు మీ ఊరు గుర్తొస్తుందా, లేకపోతే అమెరికాకు వచ్చిన ఫస్ట్ సిటీ గుర్తొస్తుందా? ఒకవేళ మీరు ఈ విషయం షేర్ చేసుకోవాలి అని అనుకుంటే తెలిసిన నంబర్ 9726361966. ఎందుకంటే ఇవాళ ఒక అర్ధ గంట మనం ఏం చేద్దామనంటే హైదరాబాద్లో ఏం జరిగినాయి ఈ వారం, అండ్ హైదరాబాద్ లో జరిగిన విషయాలు కాంటెంపరీగా డాలస్ లో ఏం జరిగింది, ఆ ముచ్చట్లన్నీ మనం మెల్లమెల్లగా మాట్లాడుకుందాం కదా అనమాట. ఫస్ట్లీ ఎక్కడి నుండి మొదలెడదామని అంటే వర్షాలు. హైదరాబాద్ లో మీకు గుర్తుందా నిమజ్జనం అయింది అని అంటే దోస్త్ గారు అందరం కలిసి, అంటే మేము నల్లకుంటలో ఉంటుండే, నల్లకుంట నుండి హిమాయత్ నగర్ లిబర్టీ దాకా నడుచుకుంటా పోయి ఎక్కడ బ్యాండ్ కనబడితే ఆడ పోయి డాన్సులు చేస్తా ఉండే. ఒకవేళ మా వినాయకుడు ఉన్నాడు అనుకో, మా వినాయకుడితో డాన్స్ చేస్తుండే. మా వినాయకుడు లేదనుకో, ఎవ్వడు కనబడతాడు, ఎవడోడు దోస్త్ గారు కనబడతాడు, నారాయణగూడ లోడు, హిమాయత్ నగర్ లోడు, లేకపోతే ఆ లిబర్టీ సర్కిల్ గడోడు, అందరు ఎక్కడెక్కడో కనబడతారు, వాళ్ళతోటి డాన్స్ చేస్తా ఉండే. అంటే ఎట్లా చెప్పాలే మీకు, మీకు ఎట్లయితే స్టేట్ ఫెయిర్ లోపల అందరు కలిసి ఒక గుంపులు వెళ్తారో మాకు అట్లా నిమజ్జనం టైంలో ఉంటుండే అదనమాట. సో అవును, పాయింట్ ఏంటో తెలియదు, ఇదంతా మాట్లాడి నీకే అని మీరు అడగచ్చు కదా. సో ఫస్ట్లీ నా టాపిక్ ఏంటి అని అంటే హౌ వి మిస్ దోస్ టైనీ డీటెయిల్స్. అంటే ముడికింది 30-40 ఏళ్ళు వచ్చినాక వీ టెన్ టు మిస్ దోస్ టైనీ డీటెయిల్స్, మా దోస్తు గారితో స్పెండ్ చేసిన టైములో, అక్కడక్కడ బయట మురి మిక్చర్లు తిన్నవి, ఇవన్నీ మిస్ అవుతా ఉంటాం. మనం మెల్లగా గవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటేనే కాంటెంపరీ డాలస్ లో ఏమేమైతున్నాయి కూడా మాట్లాడుకుందాం. అది పాయింట్. ఇప్పుడు ఒక పాట వినేసి వచ్చేయండి, దాని తర్వాత మనం మళ్ళీ

ఇప్పుడు మెల్లగా మొదలెడదాం. ఎక్కడి నుండి? సో మీకు గుర్తుందా, మన హైదరాబాద్ లో కూడా అతివృష్టి లేకపోతే అనావృష్టి లెక్క వర్షం పడుతుండే. అంటే పడితే కొట్కబోయే తట్టు పడుతుంది, లేకపోతే మోరిల్ నిండే తట్టు పడుతుంది, లేకపోతే గిట్టత కూడా పడదు. సేమ్ డాలర్స్ లో కూడా 3 నెలల తర్వాత, అంటే ఇప్పుడు వర్షం ఉందట, ఎట్లుంటదట అంటే మొన్న పెద్ద ఆయన మీటింగ్ పెట్టి అందరికి చెప్తా ఉండే, ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎమర్జెన్సీ అనుకుంటా. సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఈ 3-4 రోజులు, ముఖ్యంగా నాలెక్క ఎవడన్నా బండి నడిపెట్టడం ఉంటే కొంచెం జాగ్రత్తగా నడపండి. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఛాన్స్ ఉంటే బండి నడపడం అవాయిడ్ చేయండి అదనమాట. సో మూడ్ స్వింగ్స్ లెక్క వెదర్ స్వింగ్స్ డాలర్స్ లోపల రాబోతున్నాయి. అది లెసన్ నెంబర్ 1. సెకండ్ థింగ్, మనం ఇందాక అనుకుంటున్నాం కదా నిమజ్జనం అయ్యే టైం లోపల ఎట్లుంటుండే, హైదరాబాద్ లో అయితే వేరే లెవెల్ ఉంటుండే, బట్ మీ సిటీలో ఎట్లుంది? లైక్ వరంగల్ లో గానీ వైజాగ్ లో గానీ, అసలు మీ దగ్గర వినాయకులను పెడుతుండేనా అసలు? అంటే ఒక గ్రూప్ లెక్క పోయి పైసలు వేసుకుని చందా కట్టి వినాయకుడిని తీసుకొచ్చి, ఒకవేళ పక్క గల్లీడు ఇంకెక్కువ మంచిగా కట్టిండు అనుకో, అంకుల్ ని అరే అంకుల్ వాళ్ళు మస్తు మంచిగా కడుతున్నారు అని చెప్పి దందాలు చేసేటోళ్ళని అడిగి ఇంకొంచెం పెద్దగా చేసి అట్లా కాంపిటీషన్ ఉంటుండేనా? అంటే నేను ఇది పెద్దగైనాక చేసినామని అంటలే, 8th 9th స్టాండర్డ్ ఉన్నప్పుడు పోయి ఇట్లాంటి కథలు పడతా ఉండే. అసలు ఆ వినాయకుని ఏదైతే 9 రోజులు ఉంటుందో మా దగ్గర ఎట్లయితుందనో చెప్తా, బట్ మీ ఊర్లో గిన వేరే ప్రొసీజర్ ఉంటే షేర్ చేసుకోవడానికి వెనకాడకండి. ఒకవేళ మీరు కాల్ చేయాలనుకుంటే తెలుసుగా నంబర్ 9726361966. అండ్ దెన్ ఇంకో పాట మనం వినేసి వచ్చేద్దాం.

సో స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారా అమ్మా? ఇవాళ మన రోహిత్ బాయ్, మొన్న మన ఐ మీన్ రోహిత్ బాయ్ ఇంకా గిల్ బాయ్, మొన్ననేమో కోహ్లీ బాయ్ అందరు గట్టిగా ఆడుతున్నారు. అండ్ ఆల్సో ఉమెన్స్ టీమ్ కూడా ఎక్కడ, ఐ మీన్ క్రికెట్ కాదు వేరే స్పోర్ట్స్ లోపల మన ఇండియా మెల్లగా దాని పేరు ఏమంటారు ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తా ఉంది. అండ్ ఎస్పెషల్లీ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చెప్తున్నా నేను, మీరేదో నేను స్పోర్ట్స్ చూసి పట్టుకున్నాను కాదు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తా ఉంటే ఒక ఆవిడ, నాకు ఎగ్జాక్ట్ తన పేరు గుర్తుకులేదు, ఒక పాట అయిపోయినాక చెప్తా, బట్ ఆ స్ప్రింట్ 20 సెకండ్స్ ఉండే భయ పీక్ సినిమా అన్నమాట. ఎవడన్నా బయోపిక్ తీస్తే ఇట్లా లిటరల్లీ ఆ 20 సెకండ్స్ ఒక 10 సెకండ్స్ లోపల మొత్తం ఇట్లా టర్న్ చేసింది వాళ్ళకి మన భారతదేశం పేరు. సో మన భారతీయులు ఆర్ ప్రవాస భారతీయులు అందరం వి హావ్ టు స్టే అదేమంటారు అది ఇండెటెడ్ అంటారు కదా, రుణంలో వాడిపోయినామని గట్లా. అండ్ మీకేమనిపిస్తుంది అంటే స్పోర్ట్స్ కి మనం స్పోర్ట్స్ పర్సన్స్ ని ఇట్లా లైవ్ లో చూసినప్పుడు ఇట్లా లైట్ తీసుకుంటాం గానీ ఒక్కసారి బయోపిక్ వచ్చింది అనుకో ఓ భయ్యో ఏం చేసింది ఇది అన్నట్టు మాట్లాడతాం, మీరు అబ్జర్వ్ చేసిందా లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ అంటే క్రికెట్ పక్కకు పెట్టండి, క్రికెట్ పిచ్చ లైట్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ బయోపిక్ కాల్డ్ చందు ఛాంపియన్ అండ్ పెద్ది పెద్ది గారులే, ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి కదా, వాళ్ళు గెలిచిన మేరీ కామ్, వాళ్ళందరూ గేమ్లు ఉన్నప్పుడు స్పోర్ట్ ని ఎంకరేజ్ చేసినప్పుడు మనం చాలా తక్కువగా చూస్తాం ఆ స్పోర్ట్స్, లిటరలీ మనకు తెలియని కూడా తెలియదు అట్లాంటిది ఒకటి ఉంటదని. బట్ ఎప్పుడైతే ఒక బయోపిక్ రాగానే అరే ఎమ్మన్నా ఆడిన రా అది ఇది అని అనుకుంటా ఉంటాం. అంటే నేను ఈ మధ్య కాలంలో కొన్ని బయోపిక్స్ చూసినప్పుడు ఐ కైండ్ ఆఫ్ మేడ్ సమ్ నోట్స్ అంటే ఏం నేర్చుకోవచ్చు అని, అది మీతో పంచుకుందాం అని అనుకుంటున్నా డైరెక్ట్ ఇప్పుడే కాదు ఈ పాట అయిపోయాక. సో మనం ఈ పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత ఈ సినిమా లోపల నేనేం లెసన్స్ నేర్చుకున్నానో మీకు జరా చెప్తానమాట. బై ఎనీ ఛాన్స్ ఈ పాట ఏ సినిమాలో తెలుసా మీకు?

ఇప్పుడు మెల్లగా మనం సీరియస్గా వెళ్ళిపోదాం, ఎందుకంటే కామెడీ మన వల్ల అవ్వట్లేదుగా. సో సీరియస్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ నేను మొన్న బాగ్ మిల్కా బాగ్ మేబీ 100th టైమ్ ఎంతనో ఎన్నో సార్లు చూసిన. అసలు సినిమా చిన్నప్పుడు చూసిన దానికి 2013 లో రిలీజ్ అయింది, 2013 లో రిలీజ్ అయినప్పుడు చూసిన అప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అప్పుడు ఓన్లీ పెట్రియాటిజం ఒక్కటే కనబడ్డది. ఇప్పుడు అంటే ముడికింది 30 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు అర్థమైన పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్లీ పెట్రియాటిజం పక్కా కనబడుతుంది. ఇన్ అడిషన్ టు దట్ మన పర్సనాలిటీ ఉంటది కదా, మన పర్సనాలిటీ ఎట్లా చేంజ్ అవుతుంది, అండ్ ఈ జరిగిన 13 ఏళ్ల లోపల లైఫ్ మన లైఫ్ ఎట్లా చేంజ్ అయింది అండ్ మనమేం నేర్చుకోవచ్చు, ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, అట్లా కొన్ని అర్థమైనాయి అన్నమాట. తప్పులు చేస్తుంటాం కదా అది. సో ఫస్ట్లీ ఏంది అని అంటే, గతం అనేది ఏదైతే ఉంటుందో గతాన్ని మనం అప్పుడప్పుడు లైట్ తీసుకుంటా ఉండాలి. దాన్నే పట్టుకొని గతాన్ని పట్టుకొని వెళ్ళాన్నాం అనుకో అస్సాం అయిపోతాం. సో గతాన్ని లైట్ తీసుకోవడం గురించి ఈ సినిమా లోపల ఫస్ట్ పాయింట్ అన్నమాట. సినిమా కోరిలేట్ చేస్తే అపారెంట్లీ ద స్టోరీ స్టార్ట్స్ బ్యాక్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ లో ఏమైతుంది, ఆ దేశం లోపల బార్డర్ కి అటు సైడ్ వీళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటది, అదంత ఉంటది. ఒక బాధాకరమైన సంఘటన జరుగుద్ది, ఆ సంఘటన దగ్గర నుండి ఆయన ఎట్లా చేంజ్ అవుతాడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ది ఫస్ట్ పార్ట్. సెకండ్ థింగ్ అంటే తర్వాత దొంగ లెక్క మారి దొంగతనం చేస్తా చేస్తా ఉండి తర్వాత ఒక ఇంటరాక్షన్ వల్ల ఆయన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం. బట్ లెసన్ వన్ ఏంది అని అంటే, నీ పాస్ట్ కి వెళ్ళాను అనుకో నీ ఫ్యూచర్ నాకిపోతుంది. సో ఎప్పుడు పాస్ట్ కు పట్టుకునే ఉండొద్దు, అది లెసన్ నెంబర్ వన్. ఇంకో పాట ఇదే సినిమా నుండి విని మనం మళ్ళా మాట్లాడుకుందాం.

0: Smith.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Andariki namaskaram. Nenu Vani Muppula. Mee Abhimana Sini Pramukhula Jeevita Visheshalu, Vari Sini Prasthananloni, Aasaktikaramaina Kathalu, Madhuramaina Patalato, Vani from Belfort Karyakramamto, Mee Munduku Vastanu Prati Guruvaram. సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్.
8: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
9: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
11: సో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ అర్ధగంట మనం ఏమేం మాట్లాడుకున్నామని అంటే, హైదరాబాద్ కి డాలస్ కి ఉన్న కామనాలిటీస్, గణపతి విసర్జనం గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, భాగ్ మిల్కా భాగ్ అనే సినిమాలో కొన్ని లెసన్స్ ఉండే. ఆ లెసన్స్ అనేటిని మన JNTU పేపర్ లెక్క 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెక్క రాసుకుని చెప్తా ఉండే అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, నీ గతం ఉంటది కదా, నీ గతాన్ని వేలాడితే నీ ఫ్యూచర్ సంకన అయిపోతుంది. సో అది ఎట్లా ఓవర్కమ్ చేయాలో ఆ సినిమాలో ఫస్ట్ లెసన్ అనమాట. సెకండ్ థింగ్, గతంలోనే ఉండిపోయినావు అనుకో, ప్రజెంట్ నాకిపోతుంది. సో ఎప్పుడు గతం ఉండదు, ప్రజెంట్ ని ఎట్లా సద్వినియోగం పరచుకోవాలి. సో సద్వినియోగం అనగానే, నరసింహ సినిమా లోపల రజనీకాంత్ లెక్క ఒక్క పాట అయిపోగానే కథం నేను సక్సెస్ అయితే కోర్టులు వచ్చినానంటే అస్సలకే కాదు. నీకు కొంచెం ఓపిక కావాలి. ఈ ఓపిక అనేది నీకు ఎట్లొస్తుంది అని అంటే, నీకు ఈ కథలలో చెప్తారు కదా, నీకు ఓపిక రావాలంటే పరీక్షలు పెడతాడు దేవుడు అట్లా ఇట్లా అని. సో అట్లనే పరీక్షలలో చాలా ఫెయిల్ అయి నీకు ఓపిక వస్తుంది. ఓపిక వచ్చినాక నీకు కొంచెం బుర్రుంది అనుకో, లెసన్ నేర్చుకుంటావు. ఇది సెకండ్ లెసన్. మనం ఇంకో పాట వినేసి వచ్చేద్దాం. ఇది కూడా బయోపిక్ లోదే, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్.

భాగ్ మిల్కా భాగ్ సినిమాలో ఒక సీన్ ఉంటది. ఎట్లా అంటే సంశేర్ అని ఒక ఆయన ఉంటాడు. సో అంటే కైండ్ ఆఫ్ మిల్కా సింగ్ గారికి సీనియర్. అయితే ఏమైతుంది అంటే మిల్కా సింగ్ గారికి ఫస్ట్ డ్రీమ్ ఉంటది, ఎట్లనో అట్లా చేయాలి, ఎట్లనో అట్లా లైక్ దాని పేరు ఏమంటారు, నేను అంటే ఏం సాధించాలో తెలియదు కానీ ఏదో చేయాలని ఆయనకు క్వాయిష్ ఉంటది. అయితే ఈయన దగ్గరికి వెళ్తే ఆ సంశేర్ అనేట ఆయన ఏం చేస్తాడు అని అంటే ఫస్ట్ నీకంత సీన్ లేదు అని డిస్కరేజ్ చేస్తాడు. సో దీని ముందు ఇంకోటి ఏమైతుంది అని అంటే నేను ఇందాక చెప్పిన కదా దొంగతనం చేస్తాడు దొంగతనం చేస్తాడు అని అంటే దీని వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమైతాయి అంటే వాళ్ళ అక్క తనకున్న రెండు గాజులను అమ్ముకోవాల్సి వస్తుంది. సో నీ అంటే లెసన్ అనే ఎట్లాంటి స్టేజ్ లో లెసన్ నేర్చుకుంటావు అని అంటే నీ తెలివి లేని తనం వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు చూడు, అప్పుడు నీకు లైఫ్ లెసన్ నేర్పిస్తారు అనమాట. అంటే ఎగ్జాంపుల్ మన జిందగీలలో మనం చేసే తప్పులకి మన నాన్న ఎవరో ఏదో అనడం, మన అమ్మని ఎవరో ఏదో అనడం, ఆర్ మన వైఫ్ ఏదో అనడం, ఇట్లాంటివి అయినప్పుడు మనకు టకీయని జ్ఞానోదయం అవుతుంది. ఫస్ట్ చాలా మందికి కోపం వస్తుంది, ఆ కోపంలో నాస్టీ డెసిషన్స్ తీసుకుంటారు. బట్ తర్వాత ఎవడైతే ఆలోచించి నేను చేసింది తప్పు కదరా, నేను ఇట్లా కాదు కదా ఉండాల్సింది అని రియలైజ్ అవుతాడో అప్పుడు వాడు దేవరా అవుతాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్ కన్నా ఫెయిల్యూర్స్ తర్వాత ఓపిక, ఓపిక తర్వాత లెసన్, దాని తర్వాత సక్సెస్ అనమాట. ఏ లేదు నేను ఫెయిల్ అయితేనే ఉంటా ఓపిక మాత్రమే తెచ్చుకుంటానంటే ఎప్పటికీ అట్లనే ఉంటాం అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్ ద లెసన్ ఇస్ ఇంపార్టెంట్. ఆ సినిమాలు అంటారు కదా కప్పు ముఖ్యం పిజిలు అన్నట్టు, లెసన్ ముఖ్యం పిజిలు, అది పాయింట్.

ఎస్ అట్లా భాగ్మిల్కా బాగ్ లో కూడా తడిసిపోతాడు, సరే తడిసిపోడంటే కష్టపడతాడు. అండ్ ఇంకో లెసన్ నేను ఏం నేర్చుకున్నానంటే, అంటే ఇది నాకు చాలా లేట్ గా అర్థమైంది. మనం ఏమనుకుంటాం అప్పుడప్పుడు ఎవడో పెద్దోళ్ళు ఏమన్నా చెప్పినప్పుడు, ఏదన్నా బాధ కలిగినప్పుడు, వి టెండ్ టు గెట్ మోటివేటెడ్ ఫర్ సర్టైన్ టైం వరకు, అంటే ఒక రోజు రెండు రోజులు మహా అయితే ఒక వారము బాగా మోటివేషన్ తోటి ఉంటాం అనమాట. తర్వాత ఏమైతుంది, చల్లబడతాం రైట్. ఆ చల్లబడకుండా ఉండాలి అంటే యూ నీడ్ సర్టైన్ థింగ్ కాల్డ్ డిసిప్లిన్. అంటే లేపాలే మన తెలుగు, అంటే మన సోషల్ క్లాస్ లెక్క కాదు కానీ డిసిప్లిన్ తెలుగులో ఏమంటారు, డిసిప్లిన్ డిసిప్లిన్ నేను అంతలో ప్రిసర్వ్ చేస్తా. ఇందాక ఒక ఆవిడ పేరు అనుకున్నాం కదా, ద ఫిమేల్ అథ్లెట్, తన పేరు విద్యా రామరాజ్, తను తమిళనాడు రాష్ట్రానికి చెందింది, భారతదేశానికి చెందినవారు. తన వల్ల మన మన భారతదేశానికి మంచి పేరు వచ్చింది, ఎందుకంటే షీ లిటరలీ గాట్ గోల్డ్ అనమాట. షీ అంటే అస్, వి మన ఇండియాకి గోల్డ్ తీసుకొచ్చింది పెద్దక్క అదనమాట. అండ్ అండ్ పాయింట్ ఏంటంటే, డిసిప్లిన్ మ్యాటర్స్ మోర్ దాన్ మోటివేషన్. మోటివేషన్ నీకు జస్ట్ అట్లా మొదలెట్టనీకే వస్తుంది, మో మో డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ది లెసన్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ బాగ్ మిల్కా బాగ్. మూడు లెసన్లు అయిపోయినాయి. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా ఈ సోదంతా అనంటే, ఈ మధ్య ఎవరిని గెలికినా స్టెప్స్ అని కౌంట్స్ అని, ఎన్ని స్టెప్స్ వేసినావు, ఎట్లున్నావు నువ్వు, ఇందాక చెప్పాను కదా మనకు మీటింగ్లలో కూడా ఎన్ని స్టెప్స్ అయినాయి నీకు, ఇన్ని స్టెప్స్ ఎట్లయినాయి, 10,000 చేస్తే 10,000 ఎట్లయితున్నాయి నీకు అని అట్లా అడుగుతున్నారు అనమాట. సో హెల్త్ కాన్షియస్నెస్ అనేది కొత్త మూమెంట్ లెక్క స్టార్ట్ అయింది. మీరు కూడా మీ స్టెప్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటా ఉండండి. అండ్ అట్ ఎనీ కాస్ట్ 10,000 స్టెప్స్ మాత్రం ముఖ్యం సార్, 10,000 మెట్లు మాత్రం అయిపోగొట్టాలే, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వివాలెంట్ టు 3 or 4 miles అనమాట. దీనివల్ల ఏమవుతుంది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, అది మనది హెల్త్ సెగ్మెంట్ కాదు కదా, బట్ ఫిట్నెస్ మాత్రం ఇంపార్టెంట్ బిజీలో.

గట్ల ఏమున్నా ముందేమున్నా ఎంత కష్టమున్నా ఎంత సుఖమున్నా అన్ని పక్కకు పెట్టి ముందరికి వెళ్ళి పని చేయడం ఒక్కటే మనకు తెలుసు. ఎందుకంటే వీఆర్ మిడిల్ క్లాస్ గైస్ కాబట్టి మనకు వేరే దారులు లేవు కదా. సో మనకు తెలిసిందల్లా ఒక్కటే, కళ్ళు గట్టిగా తెరుచుడు, ఎంత వీలైతే అంత కమాయించుడు, కథం గంతే కళ్ళు మూసుడు. సో హార్డ్ వర్క్ అండ్ ఆబ్సెషన్, దేని మీద పడితే దాని మీద గట్లన్నమాట. సో ఇది మనం మిల్కా సింగ్ సినిమా నుండి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం మిల్కా సింగ్ సినిమా దగ్గర నుండి కొంచెం ముందడికి వద్దాం. ఎక్కడికి అని అంటే 1869లో ఒక పెద్ద తాత పుట్టిండు. ఆ తాతనే మనం ఇప్పుడు గాంధీ తాత అని అంటున్నాం. మన పైసల మీద అన్నిటి మీద తాత మొహమే ఉంటది. ఆ తాత మొన్న వచ్చే అక్టోబర్ రెండు రోజే పుడతారు. సారీ, ఆల్రెడీ పుట్టిండ్రు. ఆ తాత గురించి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకనంటే మీడియా లోపల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాన్ని, ఐ మీన్ తాతగారిని ఒక రకంగా చూపిస్తా ఉంటారు. ఎట్లా అంటే, కొంతమంది ఏమో ఆయన ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని. అంటే పాలిటిక్స్ విషయం మనం పక్కకు పెడదాం, అది పెద్దవాళ్ళ డిస్కషన్, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ అసలు తాతగారి లైఫ్ దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన కూడా మన లెక్కనే ప్రవాస భారతీయుడే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. ఆయన కూడా మన లెక్కనే పట్టె చేతిలో పెట్టుకుని, ఇందాక మిడిల్ క్లాస్ అన్నా కదా, పెట్టె చేతిలో పట్టుకుని ఇంగ్లాండ్ పోయిండు. ఇంగ్లాండ్ లోపల వీసా గడువు అది అయిపోతే సౌత్ ఆఫ్రికాకు పోయిండు, అక్కడ అవమానాలు చెందిండు, అన్ని ఫేస్ చేసి లాస్ట్ కి రిటైర్ అయిపోయినాక ఇండియాకి వచ్చి మనకు స్వాతంత్రం తెప్పించిండు. ఇదంతా నేను చెప్తలేను, ఒక పుస్తకం ఉంటది అనేది, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని. ఆ పుస్తకం చదివినాక నాకు తాతగారి మీద ఇంప్రెషన్ కొంచెం బదిలీ వచ్చింది అనమాట. అసలు మన జెన్జీకి ఈ మహాత్మా గాంధీ గారికి సంబంధమైంది. వై వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఆయన లైఫ్ లో నుండి గ్రేట్ఫుల్నెస్ పక్కకు పెట్టండి. ఒకవేళ మీరు లైక్ వేరే రైట్ ఓరియంటెడ్ అంటే అది పక్కకు పెట్టండి. అసలు లెసన్స్ ఏం నేర్చుకోవచ్చు, ఇది మనం మెల్లగా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఇంకో పాడ వినేసి ఆతాహై ఆయంగే

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కో లో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
10: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyagara Srinivas రాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.

సో గైస్ మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒకవేళ మీ జిందగీలో అసలు ఫిల్టర్ లేదు బై, నువ్వు ఎట్లున్నావో గట్ల అద్దం ముందు ఎట్లున్నావో గట్లుండి ఒక పుస్తకమో ఒక బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ రాసినావు అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది రైట్? అట్లా నేను ఎప్పుడు అంటే గాంధీ తాత గారి ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు నాకు అట్లానే అనిపించింది. అంటే మా ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఉంది కదా, ఆ పుస్తకం చదివితే కొన్ని ఇన్స్టెన్సెస్ నాకు లిటరల్లీ అరే ఇంత నిజం మాట్లాడుతున్నారు ఏంది మనకేంది ఇట్లా మనం అనుకుంటాం కదా గాంధీ తాత అనగానే ఇట్లా అంత పతీత అట్లా అని. ఆయన ఆ పుస్తకంలో కొన్ని ఇన్స్టెన్సెస్ లో లైక్ ఆయన చేసిన తప్పులు, ఆ తప్పుల వల్ల తీసుకున్న డెసిషన్స్, ఆ డెసిషన్స్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్, ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల లైక్ జరిగిన నష్టం, అండ్ ఆ నష్టం జరిగినప్పుడు ఆయన ఎట్లా ఫేస్ చేసిండ్రు, ఇవన్నీ విషయాలు ఆయన చెప్తా ఉండే. అంటే మన జెన్జీలోకి ఎట్లా అంటే, అంటే జెన్జీ దానికి ఎందుకు ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో ఉన్నాడు, నేను ఎట్లా అంటే నేను ఎంత వీలైతే అంత ఫిల్టర్లు వాడతానమాట. అంటే ఫిల్టర్లు ఇన్ ద సెన్స్ తెల్లకి కనపడనీ కాదు, అది కనబడ పెద్ద ఫరక్ పడదు. ఎట్లా అంటే ఎక్కడ నిజం బయట పడుతుందో అని వి టెండ్ టు యాక్ట్. సో ఆయన పుస్తకంలో అట్లా కాదు, ఆయన యాక్ట్ చేసిండ చేయలేదో దేవుడు ఎరుగు, కానీ నేను చదివిన కొన్ని కథలలో మాత్రం లైక్ కూలంకషంగా చెప్పేసింది అనమాట. సో వాట్ ఐ గాట్ టు నో, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో యూ షుడెంట్ యూజ్ ఫిల్టర్స్. నువ్వు కొన్ని విషయాలలో నిజం నిక్కచ్చిగా చెప్పేసేయాలి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. సో అది ఎట్లా అనేది మీరు ఆ పుస్తకం చదవాలి, ఆ పుస్తకంలో నుండి నేర్చుకోవాలి, అండ్ ఆ పుస్తకం చదివితే మీకు గాంధీ తాత మీద ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏర్పడుతుంది అనమాట. ఇది పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే రెండు రోజులలో తాత బర్త్డే వస్తుంది, సో ఆయనకు కొంచెం గ్రేట్ఫుల్ ఉండాలి కాబట్టి ఆయన గురించి చెప్పిన. ఇప్పటికైతే ఇంకో పాట మనం వినేసి వచ్చిద్దాం. గాంధీ తాత, దిస్ వన్స్ ఫర్ యూ అండి, హ్యాపీ బర్త్డే బాబు.

ఏం జరగట్లే, నేను ఆ పాట పెట్టలే, పాపం గాంధీ తాత గురించి చెప్పి సడన్ గా ఏం జరుగుతుందంటే ఫీల్ అవుతాడు. సో పాయింట్ ఏంటి అని అంటే అదన్నమాట, ఫిల్టర్ లేకుండా బతకడం ఎట్లా, ఆ ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఎట్లా అని మనకు గాంధీ తాత ఎగ్జాంపుల్ చూపెట్టిండు. నెక్స్ట్ థింగ్ ఇంకా ఇంకా అసలు గుర్తు తెచ్చుకుంటే మన లైఫ్ కి కోరిలేట్ అయ్యేటిది ఏంటి అని అంటే, చదువు కొరకు ఆయనే జర్మనీ అంట లండన్ కు వచ్చిండ్రు. ఈ లండన్ కు వచ్చేటప్పుడు మాకు తెలుగులో ఒక పుస్తకం ఉండే మూడు ప్రమాణాలు అని, వాళ్ళమ్మ ఆయన తోటి మూడు ప్రమాణాలు చెప్పించుకుంటది. ఏంటి అని అంటే, ఒకటి పరస్త్రీని ముట్టుకోవద్దు, ఇంకోటి తాగకూడదు, ఇంకోటి ధూమపానం చేయకూడదు, ఇట్లాంటివి ఏదో ఉంటాయి అన్నమాట. అంటే చెప్పనీకి ఆయన ఏం చేసిండో దేవుడెరు గాని, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన పుస్తకం ప్రకారం ఆయన ఎన్నిసార్లు ఆ థాట్స్ వచ్చినా దాన్ని ఎట్లా అణిచివేసిండ్రు. నాకు అది హైలైట్ అనిపించింది అన్నమాట ఆయనకు. అంటే ఇప్పుడు నేనున్నా అనుకో, అదే స్టేజ్ లో ఉంటే అస్సలు ముట్టుకోలేదు, అస్సలు దేన్ని టచ్ చేయలేదు, నేను పెద్ద పతీత్ గాన్ని అని రాసుకుంటా. బట్ తాత అట్లా కాదు. తాత ఏం చేసిండు అని అంటే, కొన్ని ఇన్స్టెన్సెస్ లో నాకు ఇట్లా వచ్చింది, నేను దాన్ని ఏం చేసినానంటే వెంటనే పోయి చల్ల నీళ్ళతో స్నానం చేసిన, అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ దరిద్ర బొట్ ఆలోచనలు వచ్చినప్పుడు అక్కడ నుండి వెళ్లిపోవడం ఎట్లా అనేది ఆయన ఆ పుస్తకంలో చెప్తారు. అట్లా ఈ ఒకటే కాదు, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఎవరన్నా ఏదైనా నెగటివ్ గా మాట్లాడినప్పుడు, ట్రిగర్ చేసినప్పుడు ఎట్లా కామ్ గా ఉండాలి, లైక్ నువ్వు వాయిస్ పెంచొద్దు. దాని పేరు ఏమంటారు, ఆర్గ్యుమెంట్ లో ఉన్న స్ట్రెంగ్త్ ని పెంచాలి. ఆ స్ట్రెంగ్త్ ని పెంచితే వాడే గమ్మున కూర్చుంటాడు. ఇది వన్ ఆఫ్ ది ప్రాక్టికల్ లెసన్స్ దట్ ఐ లెర్న్డ్. కొంచెం సేపు అయినా ఇంకా మాట్లాడుకుందాం, బట్ ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి. మనం వేరే పాటలు కూడా వినేసి వచ్చేద్దాం. బో

0: మారింది హృదయమే.
1: మాటలు మార్చురా సేవ, అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా, నీ వచట కుశలమా, నీట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, రాయాలని కూర్చుంటే అచ్చడాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే, ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనే వచ్చి నా శోకం నిన్ను కూడా బాధపెడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలోక స్వచ్ఛమైనది.

ఇప్పుడు ఇందాక అన్నట్టు కథ కథల్లో కక్కలు, ఎందుకంటే మనకు కథలు కావాలి. ఎవరైతే పోతే మనకేంది బాయ్, మన కథలు ముఖ్యం బిజులు అన్నట్టు. ఫస్ట్లీ 1921 లోపల ఏమైతుంది, 1921 లో గాంధీ తాత ఇండియా నుండి అమెరికా, ఐ మీన్ లండన్ కు వచ్చేస్తాడు. లండన్ కు వచ్చినాక ఆయన ఏమనుకుంటాడు, నేను బ్రిటన్ వాళ్ళు లేకుంటే నేను బ్రిటన్ వాళ్ళని అయిపోతా. సో లైక్ ఇఫ్ ఐ చేంజ్ మై ఐడెంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై లాంగ్వేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఫుడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మై అదేమంటారు అది వేషభూషణలు మారుస్తే నేను అయిపోతాను అనుకుంటాడు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే, అది చేస్తే నేను ఇమిటేట్ చేసినట్టు అవుతుంది కానీ నా ఐడెంటిటీ చేంజ్ కాదు. అంటే హీ నెవర్, అంటే ఆయన రూట్స్ ని అది చేసి అట్లా బయట తిరగలే. బట్ పాయింట్ ఏంటి అని అంటే, హీ ట్రైడ్ టు బీ లైక్ ఏ రోమన్ వెన్ హీ వాజ్ ఇన్ రోమ్. లండన్ లో లండన్ లో ఇంగ్లీష్ లో ఎట్లుండనో అట్లా ఉండడానికి ట్రై చేసిండు. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, దాన్ని నీ ఐడెంటిటీ లెక్కను అనుకుంటావు చూడు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకనంటే నీ రూట్స్ ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళ లెక్క అక్కడ వచ్చినాయి కాదు. సో నీ రూట్స్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు అసిమిలేట్ అక్యుములేట్ ఏదో పదం ఉంటుంది బయ్య, అసిమిలేట్ అసిమిలేట్ అవ్వాలి కానీ ఐడెంటిటీని మర్చిపోవద్దు. దిస్ ఈస్ ది ఫస్ట్ లెసన్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ గాంధీ తాత. ఒకటే దాంట్లో మళ్ళీ అన్ని ఒకటేసారి ఎట్లా చెప్తాం, మెల్లమెల్లగా లెసన్స్ చెప్తాం. ఇది నాకు ఆయన చెప్పినప్పుడు అరే కరెక్టే కదా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడాలి, ఎప్పుడు నవ్వుకుంటుండాలి, ఇట్స్ ఆల్ గుడ్. బట్ పాయింట్ ఏంటి అని అంటే, నేను వాళ్ళు ఒకటి అని చెప్పి మనలాంటి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు చూడు, కొంతమంది ఉంటారు ఇక్కడ. సో అట్లాంటిది చేయకూడదు అన్నమాట. ఒక పాట వినేసి వచ్చేద్దాం.

అయితే మీకు గుర్తుందా మార్టిన్ లూథర్ కింగ్ గాని ఆ నెల్సన్ మండేలా గాని వీళ్ళందరినీ ఒక మనిషి ఇన్స్పైర్ చేసిండు. ఎందుకు? సాయుధ పోరాటం కాకుండా సత్యాగ్రహం తోటి ఎట్లా అచీవ్ చేయాలో ఒక ఆయన బ్లూ ప్రింట్ ఇచ్చిండు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఆర్ రెడ్ మార్టిన్ లూథర్ కింగ్ గారి ఆటోబయోగ్రఫీ చదివితే ఆ పుస్తకం టైటిల్ ఎట్లుంటది అని అంటే ఇక్కడ పెద్ద ఆయన నిల్చుంటాడు, ఆయన వెనకాల మన గాంధీ తాత బొమ్మ ఉంటది అన్నమాట. సో ఆ బ్లూ ప్రింట్ ని ఆయన ఎట్లా అప్లై చేసిండ్రు. అండ్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనుకుంటా మనకు ధృవ సినిమాలో టైటిల్ సాంగ్ ఉంటుందిలే, అది ఈయన ఎట్లా వాడుకున్నారు, అది వాడి కొన్ని వేలు కొన్ని మిలియన్స్ కొన్ని వేల దగ్గరకు వచ్చేద్దాం, కొన్ని వేల మంది జీవితాలను ఆయన ఎట్లా మార్చిండ్రు. చదువుకోవాలి, మీరు చదువుకుంటే మీ బతుకులు మారుతాయి, చదువుకుంటేనే లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అని ఆయన ఎడ్యుకేట్ చేసిండ్రు. అండ్ ఆల్సో ఈక్వల్ రైట్స్ ని ఆయన ఎట్లా ప్రమోట్ చేసిండ్రు, ఇది మనం మార్టిన్ లూథర్ కింగ్ గారి దగ్గర నేర్చుకోవచ్చు. మేము అలబామా మాంట్గోమరీ ఉన్నప్పుడు రోసా పార్క్స్ గారు అని ఒక ఆవిడ ఉంటుండే, తన గురించి చదివినప్పుడు ఉయమ్మ ఇంత డిస్క్రిమినేషన్ ఉంటుండేనా అన్నట్టు అనుకుంటుండే. ఆ మాంట్గోమరీ ఇంకా బస్ స్టాప్ అదేదో ఉంటుండే హిస్టరీ. బట్ బ్యూటిఫుల్ కథలు ఇవన్నీ, ఇవన్నిటికీ ఈ మూమెంట్స్ అన్నిటికీ ఎవర్ బై ఇన్స్పిరేషన్ అంటే అగైన్ ఎక్స్పెరిమెంటేషన్, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం ఉంటుంది కదా, అదే పుస్తకం వీళ్ళందరికీ హెల్ప్ చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఒక పాట వినేసి వచ్చేద్దాం. బౌ

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ నీడ్, యువర్ వే టేక్ ఇన్ క్రియేట్. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: హలో డాలస్, మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్స్ సెంటర్ లో శంకరనేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు శంకరనేత్రాలయ యుఎస్ఏ .org.

సో ఐస్ బ్రేక్ అయిపోయినాక డైరెక్ట్ పాటలోకి వెళ్ళడానికి కన్ఫ్యూజ్ కాదు మాకండి. ఇందాక అనుకున్నాం కదా నెల్సన్ మండేలా గారిని, మార్టిన్ లూథర్ కింగ్ ని, వీళ్ళందరినీ మన గాంధీ తాత ఇన్స్పైర్ చేసిండు. దట్స్ బ్యూటిఫుల్ పాయింట్ నా. అసలు ఎందుకు ఎట్లా ఇన్స్పైర్ చేసిండ్రు, ఎందుకు ఇన్స్పైర్ చేసిండ్రు, అసలు మన గాంధీ తాత ఎక్కడ గుజరాత్, వీళ్ళందరూ ఎట్లా ఇన్స్పైర్ అయ్యిండ్రు అని మీకు ఒక ప్రశ్న రావాలి. ఎందుకంటే మనం అందరం లాజికల్ బీయింగ్స్ రైట్. వస్తున్నా అక్కడికి. అయితే ఈయన ఒక అంటే గాంధీ తాత ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుని వచ్చింది. ఎట్లా అంటే, నేను లండన్ లో చదువుకున్నా, నాకు బారిస్టర్ ఉద్యోగం ఉంది, నేను సౌత్ ఆఫ్రికా లో కూడా మస్తు పైసలు కమాయిస్తున్నా, సో నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో నేనేం చేస్తా, ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని రైలు ఎక్కుతా, నన్నే మనల్ని ఎవరు రాసేది అని వెళ్తాడు. పాపం వెళ్ళినాక కూర్చుంటాడు, అంత మంచిగా అవుతుంది, రెండు మూడు స్టేషన్ దాటాడు, ఎవడో ఉంటాడు కదా ఇట్లా తలకి మార్చినాడు, వాడు వచ్చి ఈయనను బయటికి నొక్కుతాడు. నొక్కితే హే మ్యాన్ నా దగ్గర టికెట్ ఉంది అని అంటే, ఆడు జింపి నోట్లేసుకుని షో మీ నవ్వాలని అంటాడు అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన, అంటే నేను ఏదో ఫన్నీ టోన్ లో చెప్పినా, బట్ దట్స్ సీరియస్ ఇన్సిడెంట్. ఆ దెబ్బతోటి గాంధీ తాత లైఫ్ తకి అని టర్న్ అయిపోయింది అనమాట. ఎట్లా అంటే, ఇక లిటరల్లీ వాళ్ళందరి మీద పగ పట్టినట్టు అయిపోయి అక్కడ బేసికలీ సౌత్ ఆఫ్రికాలో ఆయన సత్యాగ్రహం మొదలు పెడతాడు. దానివల్ల మీరు అట్లెట్లా డిస్క్రిమినేట్ చేస్తారు, నేను ట్యాక్సులు కడతలేనా, నేను అది చేస్తానా, నేను ఇది చేస్తలేనా అని పెద్ద లొల్లి పెట్టుకుంటాడు. ఆ దెబ్బకి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దిగి వస్తుంది. దిగొచ్చి మీ డిమాండ్స్ ఏంటి సార్ అని చెప్పి అదైతుంది. ఇక్కడ ఫస్ట్లీ ఆయన ఈగో హర్ట్ అయింది. ఆ ఈగో ఎందుకు హర్ట్ అయింది అని అంటే, ఆయన ఒక ఐడెంటిటీ తోటి నడుస్తా ఉంటే ఐడెంటిటీని పక్కకెళ్ళాడుకో బాబు అని వీళ్ళెవరో అన్నారు. సో అట్లా అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ఫైట్ చేయాలా ఫైట్ చేయొద్దా, ఒకవేళ ఫైట్ చేస్తే ఎట్లా ఫైట్ చేయాలి, నువ్వు ఇప్పుడు గల్లా పట్టుకున్నావు అనుకో, నేను అక్కడ ఇరగొడతాడు. సో ఆయన అక్కడ హీ యూజ్ హిజ్ మైండ్, ఇప్పుడు నేను గల్లా పట్టుకుంటే బొక్క ఇరగొడతారు కాబట్టి నేను సత్యాగ్రహం అంటే కామ్ గా సాయుధం ఐ మీన్ ఆయుధాలు ఏం లేకుండా గమ్మున కూర్చొని అది చేస్తే ఎవడైనా ఉంటాడో వాడే వింటాడు అని చెప్పి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అని ఉంటది. దీనికి మూలం ఎక్కడ అని అంటే, అమెరికాలోనే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, పీపుల్ కాల్డ్ హెన్రీ డేవిడ్ థోరూ అండ్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అమెరికా అంటారు కదా, వాళ్ళ పుస్తకాలు చదివితే మీకు ఇంకా క్లియర్ కట్ గా ఐడియా వస్తుంది. అంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇండివిజువల్ ఐడియా, ఇది ఎట్లా అంటే ఒక క్యాస్కేడ్ లెక్క. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ గారికి గాంధీ తాత దగ్గర నుండి, గాంధీ తాతకి వీళ్ళ దగ్గర నుండి, వీళ్ళకి ఏడ నుండి వచ్చింద్రాబాయ్ అని అంటే, మరి రోమ్ టైం లోపల మార్కస్ అరేలియస్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి అట్లా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నారు. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంది అని అంటే, ప్రతి దేశం ప్రతి రాష్ట్రం హిస్టరీ యొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు దాని నుండి నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా బయటపడాలి అనేది గాంధీ తాత రికగ్నైజ్ చేసిండు. అందుకని ఆయన పెద్ద హీరో అయిపోయిండు. ఇది గుర్తుపెట్టుకోండి మనం మళ్ళీ.

యెప్. ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ లెక్క నేర్చుకుందాం. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆయన చేసిన ప్రామిస్ ఒక కొడుకు, నెక్స్ట్ ఆయన ఉన్న చదివిన విధానం విచ్ ఇస్ ఇన్ లండన్, అంటే ఆయన ఎవరు ఆయన శక్తులు ఏంటో తెలుసుకున్న విధానం విచ్ హెల్ప్స్ హిమ్ అండర్స్టాండ్ హూ హీ వాస్. అండ్ నెక్స్ట్ థింగ్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినాక నేను దేనికి నిలబడాలి అని ఒక క్లారిటీ వచ్చిన మూమెంట్, లైక్ నేను దేనికి ఫైట్ చేయాలి, ఎట్లా ఫైట్ చేయాలి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన గాంధీ తాతకి ఇంకా ఇండియాలో జరిగే దాని గురించి కూలంకషంగా తెలియదు, తెలుసు ఇట్లా ఇట్లా అవుతుంది అని, బట్ కూలంకషంగా తెలియదు. సో అంటే పర్సనల్ గా తీసుకోవాలి ఇండియాలో జరిగే అట్రాసిటీస్ ని, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ద మూమెంట్ హీ అండర్స్టాండ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఆయన ఏం చేస్తాడు అంటే ఇక్కడ యుద్ధం చేయాల్సింది సౌత్ ఆఫ్రికాలో కాదు నాన్న, ఇండియాలో అని చెప్పి ఇండియాకు వచ్చేస్తాం. ఇండియాకు వచ్చినాక ఏదైతే ఎక్స్పెరిమెంట్ సౌత్ ఆఫ్రికాలో చేసిండ్రో ఇట్ బికేమ్ హీస్ రెస్పాన్సిబిలిటీ. మీరు అందుకనే కొన్ని ఇన్స్టెన్సెస్ లో చూస్తే అరౌండ్ 1920s టు క్విట్ ఇండియా మూమెంట్ ఉంటది కదా, ఖిలాఫత్ మూమెంట్ అవి ఇవి కలిసి ఈ మధ్యలో కిచడీ చేసి ఈయన బిస్కెట్ చేస్తారు. అంటే మీరు మొహమ్మద్ అలీ జినా అనే ఒక తాత ఉంటాడు, ఆయన పుస్తకం చదివితే మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థం అవుతుంది అన్నమాట అసలు ఎట్లా మనుషులని వాడుకోవాలి. ఎవడన్నా సిద్ధాంతాలను ఉంటే ఆ సిద్ధాంతాలను మీరు ఎట్లా దాని పేరు ఏమంటారు మానిపులేట్ చేయాలి. అండ్ అదంతా మన జిన్నాడు జిన్నా చూసుకుంటాడు. అది చూసేసరికి పెద్ద బిస్కెట్ అవుతుంది. ఆ బిస్కెట్ బ్లేమ్ మొత్తం ఎవరికి వస్తుంది అని అంటే మన తాతగారి మీదకి వస్తుంది. ఇది మనకు మోస్ట్ ఆఫ్ అస్ వీ డజంట్ నో, ఎందుకనంటే మనం వేరే పుస్తకాలు ఎందుకు చదువుతాం, మన పుస్తకాలే మనకు గతి లేదు. సో అది అయిపోతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ జరిగినాక ఈయన ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, నేనే ఎట్లా ఫేస్ ఉండాలి, లైక్ నేనే ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎవరు పడితే వాడిని ఎట్లా బిలీవ్ చేయొద్దు. అండ్ ఈ ప్రాసెస్ లోపల ఆయన కొంతమందిని ఎన్నుకుంటారు, లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ చాచా నెహ్రూ కాదు, అది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, అది వేరే డిస్కషన్. మన సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇంకొక ఆయన ఉంటారు, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లే, తమిళ ఆయన, వీళ్ళందరినీ లైక్ ఆయన సన్నిహితులు లెక్క పెట్టుకుంటాడు. ఇక్కడ మనం ఇంకో లెసన్ ఏం నేర్చుకోవాలి అని అంటే వేర్ సుభాష్ చంద్రబోస్ గాట్ దాని పేరు ఏమంటారు డైవర్టెడ్, ఇది మనం మళ్ళా మాట్లాడుకుందాం. బట్ ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎట్లా దారి తీసినాయి, అది దారి తీసినాక ఈయన ఎట్లా ఫీల్ అయినరు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భగత్ సింగ్ ఇన్సిడెంట్, సుఖ్దేవ్, రాజ్ గురు, వీళ్ళందరి గురించి మనం చదివితే ఇండివిజువల్ గా చూసినాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ లీనింగ్ అనుకోండి, మీరు రైట్ పుస్తకాలే చదువుతారు, ఇట్లా వీర్ సావర్కర్ మన గాడ్సే వీళ్ళ పుస్తకాలు చదువుతారు. మీరు లెఫ్ట్ లీనింగ్ ఉన్నారనుకోండి, మన నెహ్రూ వీళ్ళే చదువుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు ఒకటే రకమైన పుస్తకాలు చదివితే మీకెప్పుడు మొత్తం నిజం తెలియదు, మొత్తం పర్స్పెక్టివ్ అర్థం కాదు అంకుల్. మొత్తం అన్ని చదివితే సీక్వెన్స్ ఏంది, అసలు ఎవడెవడు ఎట్లా రెస్పాన్సిబుల్, ఎవడు పుల్ల పెట్టిండు, ఈ మొత్తం ప్రాసెస్ లో విన్స్టన్ చర్చిల్ ఎట్లా కృషి అయిండు, ఇదంతా మనకు అర్థమవుతుంది అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వినిసొచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం.

యాజ్ ఐ సెడ్, 1921 లోపల జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఆ దెబ్బతో ఆయన పుస్తకం రాసుడు ఆపేస్తాడు. ఎందుకంటే మేబీ అప్పుడు బిజీ అయిపోయింది అనుకుంటా. ఇక్కడ పాయింట్ ఏంది అని అంటే, దాని తర్వాతనే ఇండియన్ పాలిటిక్స్ మొత్తం గిర్ర గిర్ర గిర్ర గిర్ర తిరిగింది అన్నమాట. అట్లా క్విట్ ఇండియా మూవ్మెంట్, ఖిలాఫత్ మూవ్మెంట్, ఇంకా ఇంకా సూఫీ మూవ్మెంట్, ఏమేమో ఏమేమో మూవ్మెంట్లు అన్ని జరిగి జరిగి జరిగి లాస్ట్ కి కొంతమంది గొప్పోళ్ల వల్ల పెద్దోళ్ల వల్ల మనకి అదేమంటారు అది స్వాతంత్రం వచ్చింది. అంటే చూసిండ్రా స్వాతంత్రాన్ని ఎంత తేలిగా తీసుకుంటున్నాడు ధీరజ్ గారు. గది ఇది కూడా స్వాతంత్రం యొక్క గొప్పతనం కదా. అట్లనే ఏం చెప్తున్నాం అనుకుంటున్నా, అట్లనే ఇప్పుడు మనం గాంధీ తాత గురించి ఎట్లయితే నేర్చుకుంటున్నామో అట్లా వీ హ్యావ్ టు ఆల్సో లెర్న్ అబౌట్ లీడర్స్ లైక్ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అండ్ ఇంకా ఆయన పేరేంది, సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ మనం మిత్రుల గురించే కాదు, నాన్న శత్రువుల గురించి కూడా నేర్చుకోవాలి. అందుకని యూ హ్యావ్ టు రీడ్ బుక్స్ ఆఫ్ విన్స్టన్ చర్చిల్, మొహమ్మద్ అలీ జీనా, వీళ్ళందరి వెనకాల చదివితే వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుస్తారు. ఎందుకు అని అంటే ప్రతి దగ్గర లైక్ నీకు దాని పేరు ఏమంటారు, అదేమంటారు బై గ్రీడీ గ్రీడీనెస్, గ్రీడీనెస్ కాదు లైక్ మా వాళ్ళే బతకాలే, మా జీన్సే గొప్ప, నాకు ఎగ్జాక్ట్ పదం గుర్తొస్తలే, బట్ ఆ తత్వం అంతా నీకు విన్స్టన్ చర్చిల్ లోపల ఎట్లా తెలుస్తుంది. ఒక సోల్జర్ లెక్క ఎట్లుండాలి, ఒక స్ట్రాటజిస్ట్ లెక్క ఎట్లుండాలి. లక్షల మంది చచ్చిపోయినా కూడా నా సిద్ధాంతమే ఎట్లా గెలవాలి, ఇవన్నిటి గురించి మనం నేర్చుకోవచ్చు. అట్లని చెప్పి మీరు చేస్తారా అంటే చెయ్యరు, చేయాలని కాదు నా ఉద్దేశం, బట్ హౌ యు కెన్ అండర్స్టాండ్ పర్స్పెక్టివ్స్ అదనమాట. ఇప్పటికి ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం

సో గైస్ అట్లా 1921 తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. క్విట్ ఇండియా మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, దాని తర్వాత క్విట్ ఇండియా మూమెంట్, దాని తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఇదన్నమాట తాతగారి గురించి. అండ్ ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ పోండి అమెజాన్ లో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని చదవండి. మీకు ఇంకా పుస్తకం కావాలి అని అంటే ఇర్వింగ్ హాఫ్ ప్రైస్ బుక్స్ లోపల ఫిలాసఫీ బయోగ్రఫీ సెక్షన్ లోపల 6-7 పుస్తకాలు పడున్నాయి ఆడ. సో మీరు చదవాలని అనుకుంటే అడవైజానా చదవండి, లేకపోతే ఇంటికన్నా కొనుక్కోండి. అది $1-$2 ఉంది. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు రీడ్ ఇట్, ఎందుకంటే వన్ ఆఫ్ ద పుస్తకం నేనే అమ్మి చూపిన ఆడ. సో చదువుకోండి, అండ్ ఆ పుస్తకం చదివితే మాత్రం మీకు ఒక పర్స్పెక్టివ్ తెలుస్తుంది అనమాట. అండ్ యాజ్ ఐ సెట్, యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరి కర్త గంతే అనమాట.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modul pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to make Marinta Cheru Kapotam. Keep listening to me next on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Andarki namaskaram. Nenu Vani Uppula. Mee Abhimanasini Pramukhala Jeevita Visheshalu. వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో, వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
10: Swami!

0: ఐఎన్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా.

0: పక్కవాళ్ళ తీసుకొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

0: ఆయన రామగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి, రేడియో సురభి,
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం.
1: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, వి నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

టీక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 11 p.m.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ

0: చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్.
10: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఆయన రాము పాల్వర్ణ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: వాయించాలంటే
7: నాన్న గోపాలా.

0: Since calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga chudga Radio Surabhi, America lo telugulustam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి, రేడియో సురభి,
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: వీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్.
6: మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: calibration knowledge to unique best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call

0: 8484402413.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ശരണമയ്യപ്പ പള്ളിക്കട്ട് ശബരിമലയ്ക്ക് കല്ലും മുള്ളും.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: calibration knowledge, though, make the best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సైలెంట్ మాట్.
4: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
2: రేడియో సురభి.
3: రేడియో సురభి, రేడియో సురభి,
4: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, వి నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నారాయణ రాము పాల్గొన్న.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatledu.

0: calibration knowledge to niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3.
2: మొట్టమొదటి 24/7

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: vibration knowledge though, niko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtav ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రాముపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మా, అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వీవీఎఫ్ ఎగ్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hi, name is R.K. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinachu. Good luck Radio Surabhi.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: specialized skills, calibration.
1: Hello, Dallas.
0: We are the undisputed leaders in the radio space. You know, we are
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: చెప్పండి సార్, వాట్ యు చెప్పంటారా మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
11: Tatrakhalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti, ani ayurvedan cheptondi. Ante aharam anedi kevalam food kadu. ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are
2: Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 8482440213.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఇటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమిక పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
9: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next time, Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante ahara anedi kevalam food kadu, it's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Radia?
7: Yes, sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ it has grown on us and now they are opening even more places.
3: Sharanamayyappa.

0: Fitted from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party ya leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరిక 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week my office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting?
5: 5K anukuntunna,
4: but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party aa leka jatra?
4: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9727979999. అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting?
3: 5K anukuntunna,
2: but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరిక 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Sivadurga Jyotishalayam. Near Hanuman Temple, Frisco. Koyadara Srinivasa Raju Garu. Ippudu mana Telugu vari kosam Jyotisham cheppataniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina Jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kotu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ srinivasarajukoyadara.com.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: Yes.
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi. Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Sivadurga Jyotishalayam. Near Hanuman Temple, Frisco. Koyadara Srinivasa Raju Garu. Ippudu mana Telugu vari kosam Jyotisham cheppadaniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina Jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kotu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% పరిష్కారం చూపగలదు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. మీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: Yes.
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchiketos.com.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలవండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింద్ ఆర్ట్స్ సెంటర్ లో శంకర్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు శంకర్ నేత్రాలయ యుఎస్ఏ
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంకర నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు శంకర నేత్రాలయ యుఎస్ఏ .org.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hearth Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avadu?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurin.

0: ಬರ್ಲಿ.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: హాయ్, నేను రాము పాల్ వర్మా. అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ srinivasaraju.com.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
4: IndiaTodayUSA.com. Mr. Avinash, మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో

0: ఏళ్ల నటుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్న సోగ్గాడు శ్రీ ఉప్పు శోభనా చలపతిరావు. మనకెంతో నచ్చిన శోభన్ బాబు గారు, శ్రీ ఉప్పు సూర్యనారాయణరావు గారు, శ్రీమతి రామతులసమ్మ దంపతులకు కృష్ణా జిల్లాలోని కుంటాముక్కల గ్రామంలో 1937 జనవరి 14న జన్మించారు. కథానాయకురాలు చిత్రం నుండి ఆకుల అప్పలరాజు గారి సంగీత సారథ్యంలో విజయరత్నం గారు రచించగా బాలుగారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.
1: హరి చందనమే పలుకా

శోభన్ బాబు గారు చదివింది బీఎస్సీ అయినా సినిమాలపై ఉన్న మక్కువతో 1958 ఆగస్టు 15న మద్రాసుకు వెళ్లి చిత్రాలలో నటించడానికి ప్రయత్నించగా సంవత్సరం తర్వాత దైవబలం చిత్రంలో గంధర్వ కుమారుడిగా మొదటిసారి వెండితెరపై కనిపించారు. చెల్లెలి కాపురం చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం నుండి జానువారగా కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

ఎద్దనపూడి సులోచనా రాణి గారి నవల ఆధారంగా రూపొందించిన జీవన తరంగాలు చిత్రం ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డును గెలుచుకుంది. ఇది తమిళంలో తిరుమాంగళ్యం, హిందీలో దిలార్ దీవార్ మరియు కన్నడలో మాంగళ్యగా పునర్నిర్మించబడింది. అదే చిత్రం నుండి జేవి రాఘవులు గారి సంగీతంలో ఆచార్య ఆత్రేయ గారు రచించగా ఘంటసాల గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

విచిత్ర కుటుంబం చిత్రంలో మహానటులు ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, కృష్ణ గారితో పాటుగా శోభన్ బాబు గారు కూడా నటించారు. అదే చిత్రం నుండి టీవీ రాజుగారి స్వరకల్పనలో ఘన్సాల గారు, సుశీల గారు పాడిన ఈ నారాయణ రెడ్డి గారి తెలుగుతనం ఉట్టిపడే పాటను ఇప్పుడు విందాము.

వీరాభి మళ్లీ చిత్రంలో నటించిన శోభన్ బాబు గారిని చూసి అభిమన్యుని పాత్రకి శోభన్ బాబు గారే తగిన ఎంపిక అని నందమూరి తారక రామారావు గారు మెచ్చుకున్నారట. 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న వీరాభిమన్యు చిత్రం నుండి స్వరకర్త కెవి మహదేవన్ గారు, పదకర్త ఆరుద్ర గారు కాగా ఘంటసాల గారు మరియు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
1: Oka celebration ni unforgettable experience ka maarchukovali ante just a decor saripothunda. You need the right vision. Lucky for us, manaki Lucky Charms decor undi. Mana Dallas based Lucky Charms konni samvatsaral nunchi full service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu, they do a full on event production. Wedding related events aina, corporate related events aina, local to Dallas aina, across the US ekkadaina. Traditional Indian mandap luxury setups varku, anything that you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
2: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas, the number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM, HD3. Radhika, next week, mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
1: 5K ankuntunna, but koncham mood baagunte inka ekko avachu.
3: Idi office party ya, leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
4: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో అందాల నటుడు, నటభూషణుడు శ్రీ శోభన్ బాబు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. రాజ్ కుమార్ చిత్రం నుండి ఆత్రేయ గారు రచించగా, ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

బాబు చిత్రంలో శోభన్ బాబు గారు అద్భుతంగా నటించి చిత్ర విజయానికి దోహదపడ్డారు. ఆత్రేయ గారి సాహిత్యం, చక్రవర్తి గారి సంగీతం, బాలుగారి గానం ఆ చిత్రానికి అదనపు మెరుగులు అందించాయి. అదే చిత్రం నుండి ఈ పాట ఇప్పుడు విందాము.

రంగనాయకమ్మ గారి నవల ఆధారంగా నిర్మించిన బలిపీఠం చిత్రంలో శోభన్ బాబు గారి నటన అందరి మన్ననలను పొందింది. ముఖ్యంగా కుశలమ్మ అనే పాట ఈనాటికి అందరికీ నచ్చిన పాట. చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కళ నుండి జాలివారగా మన బాలుగారు శిష్యుల గారు పాడిన లలిత శృంగారాన్ని రంగరించిన ఈ గీతం మీకోసం.

చిత్రం నుండి కేవీ మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో బాలు గారు సుశీల గారు పాడిన ఆత్రేయ గారి పాటని ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ వైనా, యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us. అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara

నందభూషణ్ శోభన్ బాబు గారు, అందాల తార మంజుల గారు నటించిన జేబు దొంగ చిత్రం నుండి స్వర చక్రవర్తి గారి బాణిలో, ఆత్మీయ గారి రచనలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు వింటాము.

శారద గారు, శోభన్ బాబు గారు జంటగా నటించిన రఘురాముడు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో బాలు గారు, సుశీల్ గారు పాడిన ఈ పాట మనం విందాము.

1976 సమయంలో వరుస అపజయాలను చవిచిస్తున్న శోభన్ బాబు గారికి 1977లో ప్యాస అనే హిందీ చిత్రాన్ని తెలుగులో తీయడానికి వచ్చారట నిర్మాత చటర్జీ గారు. కానీ వరుస అపజయాలను చవిచూస్తున్న తనతో చిత్రం తీయడం అంత మంచి ఆలోచన కాదేమో అని చెప్పారట శోభన్ బాబు గారు. అయినా పట్టుబట్టి శోభన్ బాబు గారితోనే మల్లె పువ్వు అనే చిత్రాన్ని తీయడం, అది ఘన విజయం సాధించడంతో శోభన్ బాబు గారి వరుస అపజయాలకు స్వస్తి పలికిందట. అదే చిత్రం నుండి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు పాడిన ఈ ఆరుద్ర గీతం ఇప్పుడు విందాము.

హిందీ చిత్రం హిమాలయ్ కి గోద్మే రీమేక్ చిత్రమే 1973లో విడుదలైన శోభన్ బాబు మరియు జయలలిత ప్రధాన పాత్రల్లో నటించిన డాక్టర్ బాబు చిత్రం. టి చలపతిరావు గారి సంగీతానికి నిదర్శనమైన ఈ చిత్రంలోని ఈ పాట ఇప్పుడు మనం విందాము.

1975లో వచ్చిన దేవుడి చేసిన పెళ్లి చిత్రం విడుదలైన 32 కేంద్రాలలో 25 రోజులకు 25 లక్షలు వసూలు చేసి కాసుల వర్షాన్ని కురిపించి ప్రేక్షకుల ఆదరణను పొందిన చిత్రం. ఇదే చిత్రం నుండి టి చలపతిరావు గారి సంగీతం, సినారే గారి సాహిత్యం మరియు సుశీల రామకృష్ణ గారి గళంలో ఈ పాటని విందాము.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. BNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో అందాల నటుడు, నటభూషణుడు శ్రీ శోభన్ బాబు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ నటులు బాలయ్య గారు రచించిన నలుపు తెలుపు నవల ఆధారంగా నిర్మించిన చిత్రం చెల్లెలి కాపురం. ఈ చిత్రంలో అంతవరకు అందాల నటుడుగా గుర్తింపబడ్డ శోభన్ బాబు గారు అందుకు భిన్నంగా మనిషి నలుపైన మనసు తెలుపు అన్నట్టుగా బాహ్య సౌందర్యానికన్నా అంతఃసౌందర్యమే గొప్పదని నిరూపించే చిత్రం. ముఖ్యంగా మహదేవన్ గారి సంగీతంలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు అద్భుతంగా రచించగా అంతే అద్భుతంగా పాడారు మన బాలుగారు. అదే పాట మీకోసం.
5: చరణ కింకిణులు కల్లు కల్లు మన కంకణములు కలగలలాడ.

శిఖరాద్గతాండవత్ ప్రమథగణము కనిపించగా

రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన మిస్టర్ సంపత్ ఎంఏ నవల ఆధారంగా నిర్మించిన ఈతరం మనిషి చిత్రం నుండి చక్రవర్తి గారి స్వరకల్పనలో ఆత్మీయ గారు రచించగా బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

అయ్యా చిత్రం నుండి ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతంలో ఆరుద్ర గారు రచించగా ఘంటసాల మాస్టర్ గారు మరియు సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

స్వయం పదం చిత్రం నుండి రాజశ్రీ గారి రచన, సత్యం గారి సంగీతం, బాలు గారు సుశీల గారి గానం ఈ పాటని మరింత అందంగా రూపుదిద్దాయి. అదే పాట ఇప్పుడు మనం విందాము.

మొగుడు చిత్రం నుండి సత్యం గారి సుస్వరాల సంగీతంలో పేటూరి గారి రచనలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
4: IndiaTodayUSA.com. Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: Yes.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco, Koyagara, Srinivasa. రాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
11: మీరు వింటున్నారు రేడియో సురభి.

చంద్రమోహన్ చిత్రం నుండి కివి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ గారు ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతూ వెళుతోంది అంటూ రచించగా సుశీల గారు రామకృష్ణ గారితో పాడిన పాట మనం విందాము.

మంచి మిత్రులు చిత్రంలో కన్సాల్ గారితో బాలు గారు పాడగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలో సింధు భైరవి రాగంలో సంగీతం స్వరపరిచిన కోదండపాణి గారి ఈ పాట నీకోసం.

0: ఆంధ్రప్రదేశ్ లో 12 సెంటర్ లో 100 రోజులు జరుపుకుని అఖండ విజయాన్ని సాధించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఆరుద్ర గారి కళ్ళ నుండి జానవారగా కేవి మహదేవన్ గారి సంగీతంలో కన్సల్ గారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.
1: రమణీలమయవరీ.

చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో సుశీల గారు పాడిన మల్లె పువ్వు లాంటి ఈ గీతం ఇప్పుడు విందాము.

లక్ష్మి గారు శోభన్ బాబు గారి సరసన నటించిన ప్రేమమూర్తులు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

రాధాకృష్ణ చిత్రం నుండి దాశరథి గారు రచించగా సాలూరి గారి సంగీతంలో బాలుగారు మరియు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో అందాల నటుడు, నటభూషణుడు శ్రీ శోభన్ బాబు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. కాలం మారింది చిత్రం నుండి సాలూరి రాజేశ్వరరావు గారి రసాలూరి సంగీతంలో, దాశరథి గారి తేనెలూరి రచనలో, బాలుగారి, సుశీల గారి కోకిల గళంలో వచ్చిన ఈ పాట మీకోసం.

చిన్ననాటి స్నేహితులు చిత్రం నుండి టీవీ రాజుగారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పాడిన ఈ సినాదే గారి గీతం మనం వినబోయే తర్వాతి గీతం.

మోహన్ బాబు గారు కేవీ చెల్లం మరియు చంద్రమోహన్ గారులతో చివరి శ్వాస వరకు సన్నిహిత స్నేహాన్ని పంచుకున్నారు. తన వద్ద పనిచేసే వారికి ఆర్థికంగా సహాయం చేసి వారు స్థిరపడడానికి సహాయపడమే కాకుండా ఆస్తులు పెట్టుబడులు కొనుగోలు విషయంలో సినీ నటులకు విలువైన సూచనలు కూడా ఇచ్చేవారట. నటుడు మురళీమోహన్ గారు శోభన్ బాబు గారి సూచనలను అనుసరించేవారట. అమ్మమాట చిత్రం నుండి సినారే గారి కళ్ళ నుండి జాలువారగా రమేష్ నాయుడు గారి సంగీత స్వరకల్పనలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

బాబు గారు నటించిన మరో చక్కటి చిత్రం పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలో సంగీత దర్శకులు సత్యం గారి స్వర రచనలో, సినారే గారి పద రచనలో బాలుగారు భావగర్భంగా పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

శోభన్ బాబు గారు చంద్రకళ గారితో నటించిన శాంతి నిలయం చిత్రం నుండి ఎస్పి కోదండపాణి గారి స్వర రచనలో బాలుగారు వసంత గారు పాడిన ఈ ఆత్రేయ గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, వచ్చామి కావా పరాటా.
8: ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
10: ఉన్న దొక్కటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

హలో, అట్లాంటా నుంచి మీ ఆర్జే సునీత. హ్యాపీ థర్స్డే మ్యూజిక్ లవర్స్. యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం, HD3 సౌండ్స్ లైక్ హోమ్. స్టే ట్యూన్ బికాస్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సునీత ఫ్రమ్ మ్యాట్నీ సురామి ఇస్ రైట్ హియర్ విత్ యూ. ఈ రోజు మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబగబా ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటే సాంగ్స్ తప్పకుండా డైల్ చేయండి 9726361966. ఎందుకంటే మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్ కూడా. అసలు మనకి ఏం చెప్పబోతున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ మాకు అట్లాంటాలో సడన్ గా డ్రాప్ అయిందండి వెదర్, బాగాను చల్లపడింది, బాగా ఎండలు మండిపోయి చచ్చిపోయాం. ఇలాగా ఎప్పుడెప్పుడు వస్తుందా చలికాలం అంటే, మన మనుషులు ఏంటంటే ఏది ఎక్కువైనా కూడా తట్టుకోలేం కదా, ఎండ ఎక్కువైతే ఎక్కువ అయిపోయింది అనుకుంటాం, చలి ఎక్కువైతే చలి ఎక్కువ అయిపోయింది అనుకుంటాం అలాగా. సో ఈ రోజు ఏంటంటే బాగా చల్లగా హ్యాపీ, మంచి చల్ల గాలి వస్తుంది, చాలా బాగుంది. సో నేను ఇప్పుడు ఒక మంచి సాంగ్ తో మీకు బ్యాక్ వస్తాను. తర్వాత ఈ లోపల మీ ఫోన్స్ అన్ని రెడీ చేసుకోండి. సో కాలర్స్ ప్లీజ్ ఫోన్ రెడీ చేసుకోండి. ఎందుకంటే మీకు మంచి మంచి పాటలు వేస్తాను, బట్ మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతాను, దాని తగ్గట్టు ఆన్సర్స్ ఇచ్చింది. సో ప్లీజ్ డైల్ 9726361966 అండ్ ఎంజాయ్ టుడేస్ మ్యాట్నీ షో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంకొకటి ఏంటంటే, మీకు చెప్పబోయేది మీకు చెప్పాను కదా, ఈ రోజు టాపిక్ మనకేనంటే వచ్చేసి ఈ ఫాల్ గురించి అండి. ఎందుకంటే చలి గురించి చెప్పాను కదా, చాలా చల్లగా ఉంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను ఒక మంచి పాట పెడతాను, దాని తగ్గట్టు సో మీ అందరూ విని, మీరు క్వశ్చన్స్ ఏదైతే అడుగుతానో దీని తగ్గట్టు అడుగుతాను కాబట్టి మీరు రెడీగా ఉంచుకోండి ఫోన్. లైక్ ఐ సెడ్, ప్లీజ్ డయల్ 9726361966.

విన్నారు కదండి, మంచి సాంగ్, మంచి మూవీ నుంచి వచ్చిందండి ఈ సాంగ్. సో సఖీ మూవీ అప్పట్లో చాలా చాలా చాలా హిట్. ఆ మూవీ చూసి చాలా మందిలే చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా లవ్ మ్యారేజెస్ కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు నేను కాలర్స్ కి ఫోన్ రెడీ చేసుకోండి, ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను ఈ మూవీ నుంచి. సో మీ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీకు ఈ మూవీలోని హీరో హీరోయిన్ పేరేంటి, అండ్ ఈ హీరోయిన్ పేరు కాకుండా ఇది రిలీజ్ ఏ మూవీ అందరు తెలుసు కదా, సో ఎప్పుడు రిలీజ్ అయిందంటూ కూడా మాకు చెప్పండి చూద్దాం. ఎవరు రెడీగా ఉంటే గబగబా కాల్ చేసేయండి. ప్లీజ్ కాల్ 9726361966 అండ్ లెట్ మీ నో ఇఫ్ యు నో ద ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే, సఖీ మూవీలో హీరోయిన్ పేరేంటి, ఏ మూవీలో రిలీజ్ అయింది, ఏ ఇయర్ రిలీజ్ అయింది అన్నది చెప్పండి. అది క్వశ్చన్.

విన్నారు కదండి బ్యూటిఫుల్ సాంగ్. ఇది అప్పట్లో చాలా చాలా హిట్ సాంగ్ ఇది అంతా. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ మీ అందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నా. సో నాకు ఒక కాల నుంచి ఆన్సర్ వచ్చిందండి, చాలా బాగా చెప్పారు, ఆన్సర్ కరెక్టే. 2000 వచ్చింది ఇది, అండ్ హీరోయిన్ పేరు బేబీ శాలిని. అసలు తను చిన్నప్పుడు చేసింది బేబీ శాలిని ఇది కూడా అందరికి గుర్తుండే ఉంటుంది, ఎంత క్యూట్ గా ఉంటుంది. తన మన చిరంజీవితో చేసింది కదా అప్పుడు, ఆ తర్వాత వాళ్ళ బేబీ శ్యామల కూడా అసలు అంజలి అంజలి అంజలి అవన్నీ చాలా బాగుంటుంది. ఇద్దరు అప్పచెల్లి చాలా ముద్దుగా చేశారు యాక్టింగ్ అంతా. సో కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ కాలర్ ఫర్ గివింగ్ ద ఆన్సర్. సో ఇలాగే నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు తప్పకుండా డయల్ చేయండి 9726361966. అండ్ ఇంకా ముచ్చట్లు పెట్టుకుందాం ముందు ముందర. సో ఇప్పుడు ఒక రైట్ ఒక మంచి క్వశ్చన్ ఒకటి అడుగుతాను. మంచిదంటే మీరు అనుకోకండి, ఇది కిండర్ గార్డెన్ క్వశ్చన్ అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే యాక్చువల్లీ ఇది కిండర్ గార్డెన్ క్వశ్చన్ లాంటిదే. దానికి ఇప్పుడు ఫాల్ కలర్స్ ఏదైతే ఉన్నాదో, ఈ ఫాల్ కలర్స్ ఎన్ని ఉంటాయి, దానికి ఒక్కొక్క ఆ కలర్స్ పేర్లు ఏంటి, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దోస్ కలర్స్, ఈ ఫాల్ కలర్స్ లోని. అది మీరు ఆన్సర్ గబగబా రెడీ చేసుకొని, ఫోన్ రెడీ చేసుకోండి అండ్ కాల్ మీ.

ఈ పాట చాలా మందికి నచ్చే ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఒక మంచి బ్రేక్ తర్వాత వచ్చేద్దాము. ఈ లోపల నాకు ఆన్సర్ కాలర్ ఫోన్ చేసి చెప్పారండి, వెరీ గుడ్. యాక్చువల్లీ ఆరెంజ్, రెడ్, బ్రౌన్ అండ్ యెల్లో. సో నేను ఇప్పుడు ఈ బ్రేక్ తర్వాత నాకు ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే, మీరు ఇంకొకటి కూడా ఉంది, అది ఇంకా ఇవ్వలేదు. ఏంటంటే ఈ ప్రతి ఒక్క కలర్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. సో రెడ్ కలర్ కి, యెల్లో కలర్ కి దానికంటూ ప్రత్యేకత, మీకు ఇష్టమైన కలర్ ఏంటి అందులో, ఆ నాలుగు కలర్స్ లో దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నాకు చెప్పాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తాను. ఆ లోపల ఒక మంచి పాట వినేద్దాం మనం.

0: opinionated leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एग्टेक आईएनसी मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एग्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: హలో, హ్యాపీ థర్స్డే మ్యూజిక్ లవర్స్. వెల్కమ్ టు మ్యాటిస్ నో Matni Tsunami with RJ Sunita. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and favorite RJ Sunita from Matni Tsunami is right here with you. So, meeru konni questions adugutunnanu kadandi nenu, naaku telusu chaala chinchinavani. I want to see if inka manaku avanni gurtunnaya ani cheppi. So, ippudu nenu adigina question intaku mundu చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఏంటంటే కలర్స్ రకరకాలు ఉంటాయి కదా మనకి, ఇప్పుడు ఫాల్ కలర్స్ లో మెయిన్ గా 4 కలర్స్ అని మాట్లాడుకున్నాం లాస్ట్ టైము, రెడ్, బ్రౌన్, ఆరెంజ్ అండ్ యెల్లో, రైట్? సో ప్రతి ఒక్క కలర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పాను కదా. సో అలాగా ఈ కలర్ ఇప్పుడు మనకి ఇంకా కాలర్ ఇంకా నాకు ఆన్సర్ ఇవ్వలేదు, బట్ నాకైతే ఒక అంటే కలర్ చాలా ఇష్టం. అది యూజువల్గా నేను ఇప్పుడు ఇన్స్టాలో ఎప్పుడైనా డాన్స్ చేసినా ఏం చేసినా కూడా అందరికి అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. నేను అంటే ఎవరో తెలుసు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటే, నా ప్రొఫైల్ చూస్తే అదే కలర్ ఎక్కువ వేసుకుంటాను, తెలుసో తెలియకో. నాట్ ఎవ్రీ టైమ్ అండి, బట్ సమ్ టైమ్స్ ఎలా అంటే నేను తెలియకుండానే వేసుకుంటాను, బికాస్ ఐ థింక్ మనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకి అవన్నీ ఇష్టం ఉంటుంది కాబట్టి ఐ థింక్ మనకి ఎలా ఉంటుందంటే వేసేసుకుంటాం, తెలియకుండానే వేసేసుకుంటాం. సో ఇప్పుడు మీకు ఒక మంచి పాటతో విల్ బి బ్యాక్ అండి, బట్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు కావాలి. మీకు ఏ కలర్ అంటే ఇష్టం, దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నాకు ఆన్సర్ ఇవ్వండి మీ అంతా.

సో నేను ఇప్పుడు అడిగేపోయే క్వశ్చన్ కి ఆన్సర్ నాకు ఇంకా రాలేదు. బట్ నేనైతే చెప్పబోతున్నాను, నాకు ఆన్సర్ ఏంటంటే ఈ కలర్స్ లో నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. రెడ్ కలర్ ఎందుకు అనేది దానికి ఆన్సర్ అంటే నాకు ఐ థింక్ అది బుర్రలో చిన్నప్పుడు నుంచి ఉండిపోయింది. ఏంటంటే ఎవ్రీ థర్స్డే ఆర్ ఫ్రైడే అమ్మవారు పూజ చేస్తాం కదా సంతోషమాత, మాకు ఏంటంటే ఇంట్లోని మా అమ్మ సంతోషమాత పూజ చేయించింది. అందచేత తను చేస్తే మా అక్కలు చేస్తారు. సో మా అక్కలు చేశారనుకోండి ఆటోమేటిక్ గా నేను చేస్తాను కదా. సో మా అమ్మ ఏంటంటే ఒకరు చేస్తే మిగతా వాళ్ళని కూడా మేము చూసి చేసేవాళ్ళం కాబట్టి అందరం ఆ రోజు ఎందుకు కంపల్సరీగా మా అమ్మ అనేది రెడ్ వేసుకోండి రెడ్ వేసుకోండి, ఐ థింక్ అది బుర్రలో ఉండిపోయినట్టున్నది. సో మాకు రెడ్ అన్నది ఇష్టమైపోయింది. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే మాకు అది ఎక్కువ వేసుకుంటాం యూజువలీ. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే రెడ్ అండ్ ఆల్సో యెల్లో కలర్. ఎల్లో కలర్ కూడా నాకు ఇష్టమే, ఎందుకంటే ఎల్లో పువ్వులు చామంతి ఇప్పుడు మన పూజలకి వాడతాం కదా ఎల్లో పువ్వులు, అవి కూడా బంతి పువ్వులు అంతగా బాగా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు చూద్దాం, ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి మీ అందరికి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు విన్న పాట మనసులో ఉన్నది పాట అయితే ఐఎమ్ 100% షూర్ మీ అందరికి చాలా నచ్చే ఉంటుంది ఈ పాట అప్పట్లోని. సో ఆ సాంగ్ ఎవరు పాడారు, ఏ ఇయర్ వచ్చింది ఆ మూవీ, అది కూడా నాకు చెప్పేసాను ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు రైట్ బ్యాక్ మంచి పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నేను.

0: సూపర్ సాంగ్ అండి ఇది. అది మూవీ కూడా సూపర్ ఉంటుంది, మూవీ కూడా సూపర్ ఉంటుంది. బొమ్మరీలు నాకు ఇది బాగా గుర్తు, మంచి తీపి జ్ఞాపకాలు నాకు ఇవి. ఎందుకంటే కరెక్ట్ గా మా కాలేజ్ సమ్మర్ లో వచ్చింది 2007 లో. ఇంకా మేము అందరం బ్లాక్ టికెట్ మరి కొనుక్కొని మరీ తీసుకుందాం అని చెప్పి ఎన్నిసార్లు చూసాము. అసలు లైన్ లో ఎండల్లో నించడం ఏమిటో ఇప్పుడు కూడా తలుచుకుంటే అనిపిస్తుంది, మా మూవీ కోసం ఎన్ని కష్టాలు పడ్డాం కదా అని. బట్ వర్త్ అండి, ఆ మూవీ చాలా బాగుంది. ఆ మూవీ అసలు చూస్తుంటేనే అంటే మంచి కాన్సెప్ట్, అసలు ఎప్పుడు అనుకోలేదు అంటే ఇలాగా అంటే కామెడీ ఉంది. అసలు ఈ రోజుల్లో ఇలాగ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ ఎక్కడున్నదండి? ఇటు ఫ్యామిలీ చూసేది లేదా అంటే అందరితో కలిపి చూసేది చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో చూడడానికి. అంటే అఫ్ కోర్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఇరుముడి చూశాను, చాలా నచ్చింది నాకు. బట్ ఇది ఫన్ ఫ్యాక్టర్ ఉంది దానిలోని, మంచి పాటలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ మిక్స్ కదా. అసలు అది సూపర్ పాట అది. సో నేనేమనుకుంటానంటే అలాంటి మూవీస్ ఇంకా వస్తే బాగుండు అంటే కదా, పిల్లలతో పాటు చూసేటట్టు ఏమైనా మూవీస్ వస్తే బాగుండని ఎదురు చూస్తాను కళ్ళు వాపుకొని. ఇంకోటండి, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మనసులో ఉన్నది చెప్పాలని ఉంది. ఆన్సర్ నాకు ఒక కాలర్ చెప్పారండి, కరెక్ట్ ఆన్సర్ స్నేహ హీరోయిన్ అండ్ ఇది 2001 లో వచ్చిందండి. ఆయన ఏంటంటే మంత్ తో సహా చెప్పారు నాకు ఫిబ్రవరి, ఐ థింక్ ఆయన అది బాగా విన్నట్టున్నారు, చూసినట్టున్నారు సినిమా. అది ప్రియమైన నీకు మూవీ నుంచి, చాలా మంచి మూవీ అది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు ఇంకొక మంచి క్వశ్చన్ ఇస్తాను, బట్ ఒక చిన్న సాంగ్ తర్వాత. ఇప్పుడు ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ పెడతాను, దాని తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను.
1: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు యువర్ మై రెస్పాన్సిబిలిటీ.

విన్నారు కదండి ఈ సాంగ్. సో ఇప్పుడు ఇన్స్టాలోని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పాట వినిపిస్తుంది పదే పదే. మనకేనంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ ఏమైనా ట్రెండ్ వచ్చిందంటే ఇంకా రిపీటెడ్ గా అదే అదే అదే అదే వస్తుంటుంది. ఇంకా ఆ ట్రెండ్ చేయకపోతే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అదొక కష్టం కూడా. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ గా అనిపించింది స్టెప్స్ చేస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు. బట్ చాలా సింపుల్ అండి, చాలా బాగుంది కూడా, చేస్తున్న కొద్దీ బాగా అనిపిస్తుంది. నేను డాన్స్, నేను పిల్లలకి డాన్స్ నేర్పిస్తాను, ఆమె డాన్స్ కోరియోగ్రాఫర్ కూడా కదా. సో పిల్లలు నేర్పించినప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ ఈ పాటది డాన్స్. ఇప్పుడు నేను ఈ పాట పక్కన పెడితే ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను, మీ అందరు రెడీగా ఉండండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కలగన్నానేమని, ఈ పాట ఏదైతే విన్నారో ఇందాక బొమ్మరీలు మూవీ నుంచి ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుందండి జనీలే, అది చాలా చాలా ఫేమస్ అయ్యింది చాలా మందిలో. అప్పట్లో టిక్ టాక్ లోని, అప్పుడు ఇన్స్టా కంటే కూడా టిక్ టాక్ ఎక్కువ ఉండేది కదా, టిక్ టాక్ లో చాలా మంది అమ్మాయిలు అది యూజ్ కూడా చేశారు ఆడియోని. సో అది ఆ ఫేమస్ డైలాగ్ ఏంటో అన్నది నాకు గబగబా కాల్ చేసేయండి, నేను చూస్తాను మీకు ఎంత గుర్తుందో. ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం. సో మీకు మహేష్ బాబు అందరు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

విన్నారు కదండి, మంచి సాంగ్ ఇది. ఇది కరెక్ట్ గా కలర్స్ ఫాల్ కలర్స్ సంబంధించిన కలర్ సాంగ్ ఇది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా, ఎంత బాగుంటుందో మూవీ. ఇందులో ఒక మంచి డైలాగ్ ఉంటుందండి, దేవుడా ఒక మంచి దేవుడా అని చెప్పి. అదైతే నాకు హిల్లేరియస్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఆ మూవీ అయితే. అంటే ఎన్ని సార్లు చూసినా, కొన్ని మూవీస్ అయితే ఎన్ని సార్లు చూసినా కూడా మనకి ఇంకా చూడాలనిపిస్తుంది అంటారు చూసారా, ఆ టైప్ లోని. అసలు వెంకీదైతే ఎంత బాగుంటాయంటే ఆయన ఇవి కూడా యాక్షన్ కూడా ఎంత న్యాచురల్ గా ఉంటాయంటే ఇంకా. అంటే ఇప్పుడుకి వస్తున్నాను హీరోస్ అంతా గాని, అప్పట్లో ఇంత న్యాచురల్ గా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు నవ్వు వస్తుంది. ఆయన ఫేస్ చూస్తేనే నవ్వు వస్తుంది, దేవుడా ఓ మంచి దేవుడా. ఇంతకీ నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నానో దానికి ఆన్సర్ నాకు వాళ్ళు ఇచ్చారండి, చాలా బాగుంటుంది. ఆ ఫేమస్ అంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆ మూవీలో, ఆ బొమ్మరిల్లి మూవీలో నేను అడిగాను కదా క్వశ్చన్, దానిలో ఫేమస్ డైలాగ్ ఏంటి అని. సో ఫేమస్ డైలాగ్ ఇంకేం లేదండి, జెన్నీలే అది మీ అందరికి తెలిసిందే, కరెక్టేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి కాల్. సో దానిలో ఒక అంతేనా అని అంటుంది కదా, అంతేనా కుదిరితే కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి చెప్తుంది చూసారా, అది ఇంత బాగుంది. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ ఆఫ్ కాఫీ అంటుంది. ఎంత క్యూట్ గా చెప్తుందో జెనీలియా కూడా త్రూ అవుట్, అసలు ఎంజాయ్ చేస్తాం తన క్యారెక్టర్ని, చాలా బాగుంటుంది, బాగా చూపించారు అందులోని. అమాయకంగా తను, అంటే ఈ రోజుల్లో కూడా అంత అమాయకంగా ఉంటారా లేదా తెలియదు కానీ, బట్ రియలీ హార్ట్ టచింగ్, చాలా బాగా అనిపిస్తుంది ఆ మూవీ కానీ. ఇప్పుడు ఒక మంచి సాంగ్ తో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతానండి ఆఫ్టర్ ద బ్రేక్.

0: Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Welcome to Mathi Tsunami with RJ Sunita. You are listening to Radio Surabhi 107.9 FM. HD3 sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita from Mathi Tsunami is right here with you. సో మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబగబా ఆలస్యం చేయకుండా రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆర్ విజిట్ www.radiosurabhi.com. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను క్వశ్చన్స్ కదా, నేను క్వశ్చన్స్ అడుగుతానే కాదు, మీకు ఏమైనా ఫేవరెట్ పాటలు ఏమైనా వినాలి అనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ కాల్ 9726361966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండి. ఎందుకంటే నేను వేయడమే కాదు పాటలు, మీకు నచ్చిన పాటలు వింటే కూడా నేను ఎలాగా ఆనందిస్తాను మీరు కూడా ఆనందిస్తారు. సో తప్పకుండా కాల్ చేయండి అండ్ ఐఎమ్ హియర్ టు ప్లే యువర్ సాంగ్. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ అడుగుదామని అనుకున్నాను, కుదరలే టైమ్, బ్రేక్ వచ్చింది. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఏదైతే ఉన్న మాట చెప్పలే నువ్వు ఆ పాట విన్నారు కదా, సో అది ఫాల్స్ కలర్ సంబంధించి అని చెప్పాను. అందులో యాక్చువల్లీ ఒక మంచి అంటే కమెడియన్ ఉంటారండి, ఆ కమెడియన్ పేరు ఏమిటో అన్నది నాకు చెప్పండి. మీరు చాలా మంది ఒక 1000 సార్లు చూసి ఉంటారు చాలా మంది, ఆ కమెడియన్ కూడా చాలా తెలుసు. ఆ కమెడియన్ తర్వాత హీరోగా కూడా మారారు. సో గబగబా కాల్ చేయండి, నాకు ఆన్సర్ ఇవ్వండి, ఎవరు ఉంటారు ఆ కమెడియన్ అనేది నాకు రిప్లై చేయండి. మీన్ వైల్ ఒక మంచి సాంగ్ వేసేస్తాను, వినేద్దాం.

ఇంకెవరండి మనకి ఇంతకు ముందు అడిగాను కదా క్వశ్చన్, నేను మీకు ఆ మూవీలో ఎవరు అని చెప్పేసి అడిగాను కదా. నేను మన ఉన్న మాట చెప్పలేను ఆ మూవీ నుంచి, నువ్వు నాకు నచ్చే మూవీ నుంచి కమెడియన్ ఎవరు అని అడిగాను కదా. సో కమెడియన్ ఎవరో కాదండి, కాలర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఆయన ఆయన వచ్చేసి ఆయన సునీల్ గారు. సో ఆయన ఏంటంటే ఒక కమెడియనే కాదు, మనకి విలన్ లా కూడా వచ్చారు తర్వాత మూవీన. ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్, బికాస్ మాకు ఇక్కడ అట్లాంటాలో వర్షం పడబోతుంది, సో మీ అందరి కోసం అందుకనే వర్షం పాట కూడా పెడుతున్నాను. దాని తర్వాత ఒక మంచి క్వశ్చన్స్ తో ఐల్ బి రైట్ బ్యాక్. సో అంటిల్ దెన్ ఎంజాయ్ చేయండి, మంచి పాట పెడుతున్నాను. ఐ హోప్ యూ ఆల్ విల్ స్టార్ట్ డాన్సింగ్.

ఎంత మంచి పాట అండి ఇది. సో అది మీ అందరి చే చూడలేకపోతున్నారు కానీ ఇక్కడ ఉండి ఉండి డాన్స్ చేసేయాలనిపిస్తుంది. ఏజ్ చేసే నంబర్ అండి, అసలు ఏ ఏజ్ లో అయినా కూడా డాన్స్ చాలా ఇది ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, పాజిటివ్ థింకింగ్ అనిపిస్తుంది. ఐ థింక్ ఎవరైతే డాన్స్ లవర్స్ ఉంటారో వాళ్ళే కనెక్ట్ అవ్వగలరు ఈ సాంగ్ కి. ఎంత బాగుంటుందో, నీకు ఇప్పుడు ఏదో వర్షం పడుతుంది అనుకున్నానా, ఇంత చేస్తే మాకు అట్లాంటిలో వర్షం పడుతుంది అంటే మేఘాలు ఎక్కడెక్కడో కనిపిస్తున్నాయి అనుకోండి, ఐ థింక్ ఈ రోజు రాత్రి పడుతుందేమో, ఐ హోప్ సాయంత్రం పడింది అనుకోండి, ఒక రీల్ చేసి పడేస్తాను నేను ఫుల్ డాన్స్ లో, డాన్స్ చేసి వర్షంలో తడుస్తూ డాన్స్ చేసేస్తాను. సో ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ తో వచ్చానండి. గుండెల్లు ఏముందో ఆ పాట విన్నారు కదా, ఆ పాటలో హీరోయిన్ జస్ట్ ఒక రెండు మూడు మూవీస్ చేసినామో మాక్సిమం, ఇంకొక పాట కూడా ఉంది ఆమెదే, నీ స్మైల్ నాకు ఇష్టం. సో ఆ హీరోయిన్ పేరేంటి అన్నది మీకు తెలిస్తే గబగబా కాల్ చేసేసండి. నేను ఈ లోపల ఒక మంచి పాట వేస్తాను, బట్ నాకు మీకు చెప్పాను కదా ఇంతకు ముందు ఒక మంచి పాట ఏంటంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మీ అందరూ కూడా ఇలాగే డాన్స్ చేయాలనిపిస్తుందా, మీరు కూడా చేస్తారా ఎంత అంటే, ఒకవేళ కానీ చేయాలనుకుంటే ఓన్లీ వర్షంలోనే చేస్తారా అలాంటి పాటలు, లేకపోతే ఎప్పుడైనా చేస్తారా, అదే ఆన్సర్ ఇవ్వండి నాకు. ఈ లోపల ఒక మంచి సాంగ్ వినేద్దాం.

ఏమిటో మీ అబ్బాయికి తెలిసి ఉంటుందా తెలిసి ఉండదా అని ఒక చిన్న డౌట్. కానీ ఈ పాట అయితే చాలా బాగుంటుంది, మీనింగ్ కూడా సూపర్ ఉంటుంది. అప్పట్లో చాలా వినేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం నాకు పిల్లలు కూడా ఉన్నారు కదా, టీనేజ్ పిల్లలుంటే ఒకటి ఇలాంటి మూవీస్ వాళ్ళతో చూడటం అస్సలు వీలు కాదు, చాలా కష్టం. సో ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే, గుండెల్లో ఏముందో ఆ సాంగ్ కి మన నాగార్జున సాంగ్ కి హీరోయిన్ ఎవరు అని అంటే, కరెక్ట్ అండి ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కాలర్ కి. సో అన్షు అంబానీ, తను ఓన్లీ రెండు మూవీస్ 2-3 మూవీస్ మాక్సిమం చేసి ఉంటుంది, బట్ చాలా బాగుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఏదైతే విన్నారో ఊహల్ల పల్లకిలో పాట ఏ మూవీ నుంచి పాట అనేది నాకు మీరు చెప్పాలి. ఎందుకంటే నేను ఐఎమ్ థింకింగ్ అని అంటే మీకు చాలా మటుకి చాలా మందికి తెలియదు అని నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ గెస్, లెట్స్ సీ. ఇప్పుడు కాలర్ గబగబా ఫోన్ తీసుకోండి, రెడీ చేసుకోండి, కాల్ చేయండి, నేను చూస్తాను ఎవరు ఫస్ట్ కాల్ చేసి ఎవరు చెప్తున్నారో, ఎంత నాలెడ్జ్ ఉందో అన్నది తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ సీ.

ఇంతకు ముందు అడిగాను కదండి క్వశ్చన్ మీకు, నేను సాంగ్ మీకు ఊహల పల్లకీలో ఊరేగించన ఆ పాట ఏదైతే ఉందో ఆ మూవీ పేరు అడిగాను. ఐ థింక్ ఆన్సర్ తెలియదు అనుకుంటా కాలర్స్ కి. సో దానికి ఆన్సర్ ఏంటంటే చిత్రం మూవీ అండి. ఆ మూవీ హైలైట్ ఏంటంటే నాకు ఈ మూవీ వచ్చినప్పుడు సాంగ్స్ బాగా నచ్చాయని చెప్పేసి మీకు తెలిసిందే కదా, చిత్ర మూవీలో అన్ని చాలా చాలా హిట్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అందులోని. సో గాజువాక పిల్ల అలాంటి సాంగ్స్ అన్ని ఉన్నాయి. సో ఆ సాంగ్స్ అన్ని విని ఓహో ఏంటో చాలా బాగుంటుంది మూవీ అనుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మా అమ్మతో వెళ్ళాను ఆ మూవీ, ఆలోచించండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఐ థింక్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై సిస్టర్ తను కూడా యుఎస్ లో ఉండేటప్పుడు తను ఇండియాకి వచ్చినట్టుంది, తను మా అమ్మ నేను వెళ్ళినట్టు కూడా గుర్తు నాకు. సో నేనైతే లిటరలీ బుక్ అయిపోయినండి బాబు చిత్రం మూవీ ఉదయ్ కిరణ్ ది. దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ ఐ గెస్ ఆయనది. సో ఏంటంటే అది చూసిన తర్వాత అయితే నాకు ఇంకా పిచ్చగా ఐ మీన్ సిగ్గు సిగ్గుగా అనిపించింది నాకు అది చూస్తున్నప్పుడే. బట్ ఐ హోప్ ఏంటంటే ఇంకా ఇలాంటి మూవీస్ రాకపోతే బాగుండు అని ఒక చిన్న ఆశ. బట్ ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా ట్రెండ్ తో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక మంచి సాంగ్ తో బ్యాక్ వస్తానండి.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckychomsdecor.com.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: హలో డాలస్, మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంకర్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు శంకర్ నేత్రాలయ USA.org.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: హలో హలో హలో, వెల్కమ్ మ్యూజిక్ లవర్స్. సో ఇప్పటిదాకా మీ థర్స్డే చాలా బాగుండి ఉంటుందని అనుకుంటున్నాను. యూజువలీ నాకు ఒక డౌట్, మీ అందరికి థర్స్డే ఇష్టం ఉంటుందా, ఫ్రైడే ఇష్టం ఉంటుందా? ఎందుకంటే నాకైతే థర్స్డే ఇష్టం ఫ్రైడే కంట. ఎందుకంటారా? ఎందుకంటే మనకి ఎంత కాదన్నా కూడా థర్స్డే వచ్చిందనుకో ఫ్రైడే వీకెండ్ వస్తుంది, వీకెండ్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫ్రైడే వచ్చింది అనుకోండి ఏముండదు, ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఇంకా పరుగులే పరుగులు. ఎలా వస్తుంది, ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకి అసలు ఐడియా కూడా ఉండదు. సో అందుకని నాకైతే థర్స్డే మీ ఫేవరెట్ డే ఏంటో అని కూడా చెప్పండి. సో యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సెరబి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. స్టే ట్యూన్ బికాస్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సునీత ఫ్రమ్ మ్యాట్నీ సునామీ ఇస్ రైట్ హియర్ విత్ యూ. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబగబా ఆలస్యం చేయకుండా రేడియో సెరబి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అండ్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. నేను పెట్టడమే కాదండి సాంగ్స్, మీకేమైనా సాంగ్స్ వినాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, నేను వేస్తాను. ఎందుకంటే ఇది అందరికీ ఫేవరెట్ షో, ఇది 24/7 ఉంటుంది మన రేడియో సర్వీ. సో ప్లీజ్ కాల్ మీ అండ్ ఎంజాయ్ ద సాంగ్. దాని తర్వాత ఈ సాంగ్ తర్వాత ఒక మంచి క్వశ్చన్ తో మేము ముందుకు వస్తాం.

ఆహా, ఎంత మంచి పాట, సూపర్ ఉంటుంది పాట. ఇంకో ఇప్పుడు ఒక మీకు ఒక మంచి క్వశ్చన్ అడుగుతానండి. ఇందాక విన్నారు కదా గండొత్తేదినట్టుంది ఆ పాట లో హీరో ఎలాగ మీ అందరు తెలిసి ఉంటుంది, లేదు అని తెలిస్తే నేను చెప్పుతాను ఇప్పుడు నన్ను అందరు కలిసి గాని. సో పవన్ కళ్యాణ్ గారిది ఆ హీరో పాడిన పాట, మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ ఎవరు అన్నది నాకు చెప్పాలి. మీరు కాల్ చేయండి, గబగబ ఫోన్ రెడీ చేసుకోండి, లెట్స్ సీ హూ గివ్స్ ది ఆన్సర్ ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మంచి సాంగ్ వేస్తానండి, ఎందుకంటే నేను ఒక ఇప్పుడే ఒక వార్త విన్నాను ఏంటంటే మన డాలస్ లో వర్షం పడుతుందంట. సో మీ అందరి కోసం ఒక మంచి సాంగ్, వర్షం సాంగ్, ఇంకా మీరు ఎంజాయ్ చేయండి మీ అందరూ.

ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంట డాలస్ విన్నాను ఇప్పుడే ఒక కాలర్ తో మాట్లాడుతూ ఉండే ఇప్పుడు. సో సూపర్ హ్యాపీ ఉన్నారు. మనకి ఏది వచ్చినా కూడా విపరీతమే కదా. ఇప్పుడు స్నో వచ్చింది అనుకోండి, అందాల అట్ట బొమ్మ ఆ రీల్ చేశారు డాలస్ వాళ్ళు, మొత్తం వైరల్ చేసి పడిచారు ఆ పాటని. ఇప్పుడు బాలకృష్ణ బాలయ్య కూడా అంత హిట్ అయ్యారో లేదో తెలియదు కానీ ఆ పాట మటుకు ఫుల్ హిట్ వైరల్ అయిపోయింది. దాంతో మన స్నో అక్క అయితే అందరికి అక్కయ్య కూర్చుంది పాపం. సో ఇంకా ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా చూసామని. సో అలాగే ఇప్పుడు చూడాలి వర్షంలో ఎవరు ఎంత డాన్స్ చేస్తారు. ఎన్ని ఇప్పుడు ఆల్రెడీ రీల్స్ పోస్ట్ అయిపోతున్నాయట అక్కడ వర్షం పడింది అని చెప్పేసి. డాలస్ లో దల్లాస్పురం అంటారేంటో మరి నాకు తెలియదు, బట్ డాలస్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ. లేడీస్ ఎంజాయ్, మీ రీల్స్ చూస్తాం ఈ రోజు ఎన్నెన్ని వస్తాయో అన్నది. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఇప్పుడు వర్షం అక్క అవుతుందో చూద్దాం. స్నో అక్కే కాదు వర్షం అక్క కూడా అవ్వాలి. సో ఈ లోపల మీకు క్వశ్చన్ అడిగాను కదా ఇంతకు ముందు, గాల్లో తేలినట్టుందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సాంగ్ ఏంటి అని చెప్పి. సో ఎవరు మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ ఎవరని అడిగాను కదా. సో మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ ఇంకెవరో కాదండి, మన ఏమంటారు బాబా సేగర్ అండ్ రీటా. సో మనం ఏంటంటే ఒక్కొక్కసారి మన సాంగ్స్ వినేస్తాం కానీ మనకేమో ఇవి తెలియవు ఏంటంటే ఎవరు సింగర్స్ తెలియదు కదా. సో అందుకే అడిగాను నేను. సో ఇప్పుడు ఒక మంచి సూరింగ్ సాంగ్ విందాం, దాని తర్వాత మళ్ళీ ఇంకొక వర్షం పాడాలి చూద్దాం. అట్లాంటాలో కూడా వర్షం పడాల్సిందే. యే

సునీత గారి పాటలు అంటే అదొక లెవెల్, చాలా బాగుంటాయి. మెలోడియస్ పాటలు అంటారు కదా, మనకి వెదర్ తగ్గట్టు మనకి అంటే మూడ్ చేంజ్ చేస్తుంది అని చెప్పి. సో కొన్ని వెదర్ లో కొన్ని పాటలు చాలా బాగా అనిపిస్తాయి. అలాగే వన్ ఆఫ్ దమ్, ఇది నాకు ఏంటంటే నాకు మా అమ్మకి మా ఆయనకి ఈ పాట ఏంటంటే ఎప్పుడు డ్రైవ్ లోకి వెళ్ళినా కూడా ఈ పాట అయితే ఖచ్చితంగా వేస్తాం. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ ఇది ప్లేలిస్ట్ లో. బట్ ఇప్పుడు నేను ఇంతకు ముందు నేను చెప్పాను కదా వర్షం సాంగ్ అని చెప్పి. సో నేనే అంటే మీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నారు, ఏ సాంగ్ కి ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉండి ఉంటారు అనుకుంటున్నారు మీరు? కొన్ని రెయిన్ సాంగ్స్ ఉన్నాయి కదా మనకి. సో ఇప్పుడు డాలస్ లో రీల్స్ చేస్తే, వర్షం లో రీల్స్ చేస్తే, ఆ వర్షం అక్క ఏ పాటకి హిట్ అవుతుంది, ఏ పాటకి వైరల్ అవుతుంది అన్నది మీరు గెస్ చేయగలరా? ఈ లోపల గెస్ చేసే లోపల నేను ఒక మంచి పాట వేస్తాను. ఎందుకంటే నేను మా అట్లాంటాలో కూడా ఈ పాట ఖచ్చితంగా మాకు వర్షం పడాలని కోరుకుంటున్నాను, ఖండిస్తున్నాను. ఇంకా అక్కడ పడింది మా ఊర్లో పడొద్దా, మేము కూడా తీసుకొస్తాం వర్షాన్ని. సో ఇలా మెల్లిగా ఒక పాట వినేద్దాం.

అసలు ఏ సాంగ్ చేసి వర్షం మక్కు అవుతారో గాని నాకు తెలిసి అట్లాంటాలో అయితే మటుకు ఖచ్చితంగా చినుకు చినుకు అని ఒక పాట ఉంటుంది ఆలీది, ఆ పాట ఒకటి నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్న ఆ పాట ఇందాక విన్నాం కదా మనం, మన ప్రభాస్ దీన్ను అది అది కూడా యాక్చువల్లీ వర్షం నామం కరెక్ట్ కదా. సో ఆ పాట కూడా చాలా హిట్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు మీన్ వైల్ ఈ వర్షం పక్కన పెడితే ఒక మంచి మెలోడీ సాంగ్ ఒకటి వేస్తానని నేను, బట్ వేసే లోపల ఒక క్వశ్చన్, మీకు ఇప్పుడు ఏదైతే సాంగ్ విన్నారో ఇందాక ఏం సందేహం లేదు ఆ పాట విన్నారు కదా, దానికి హీరో హీరోయిన్ ఎవరు అన్నది మీకు తెలుసా? వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఆ హీరో న్యూ కమరే, బట్ ఎంత బాగా యాక్షన్ చేశారంటే అసలు అనుకోరు ఎవరు కూడా ఏంటన్నా కొత్త అని కూడా అనుకోరు, అంత బాగా చేశారు యాక్షన్. సో మీ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కాల్ చేసి వెంట వెంటనే ఆన్సర్ ఇవ్వండి, చూద్దాం ఎంతమంది తెలుసు ఆ హీరో అన్నది కూడా తెలుసుకుందాం. ఇలాప్పుడు ఒక మంచి పాట వినేద్దాం, బ్రేక్ తర్వాత మంచి క్వశ్చన్ అడుగుతాను మీకు మళ్ళీ.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏదో బిక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, we cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
9: Welcome back to Matinee Tsunami with RJ Sunita. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. Mee favorite songs and stories vinalanukunte gaba gaba alisan cheyakunda download Radio Surabhi app or visit www.radiosurabhi.com. ఇంకొకటి ఏంటంటే విషయం, నేను ఉంది క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు కదా, అలా కాకుండా మీకు ఒకవేళ నేను ఏమైనా పాట వినాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. ఎందుకంటే మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను కాబట్టి. నేను బోర్డ్ అని నాకు ఇచ్చేస్తే మైక్ నేను రోజంతా మాట్లాడుతూ కూర్చుంటాను, కానీ నేను ఎన్నైనా పాటలు వేస్తాను ఎందుకంటే ఐఎమ్ ఏ మ్యూజిక్ లవర్. కానీ మీరు కూడా వినాలనుకుంటారు పాపం, మీరు కూడా చెప్పాలనుకుంటారు కదా, సో అందుకని మీకు కాల్ చేయమంటున్నాను. సో ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అండ్ రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్ కూడా, సో డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగాను కదా, నేను ఈ ఏం సందేహం లేదు ఆ పాటకి సునీత గారు పాడిన దానికి హీరో హీరోయిన్ ఎవరు అని చెప్పి, సో ఇంకా నాకు ఆన్సర్ ఎవరు ఇవ్వలేదండి. సో ఇంకొకసారి వెయిట్ చేస్తానని చూద్దాము ఆ హీరో హీరోయిన్ ఎవరు అన్నది తెలుసాము అని. సో ప్లీజ్ కాల్ 972-636-1966. కాలర్స్ ఫోన్స్ రెడీ చేసుకోండి, ఈ లోపల ఒక మంచి సాంగ్ వేసేస్తాను, నేను చూద్దాం ఎవరు కాల్ చేస్తారో ఎంతవేళ ఆన్సర్ ఇస్తారో అన్నది కూడా నేను రెడీగా నేను కూడా ఎదురు చూస్తుంటాను మీ దానికి.

సూపర్ ఉంటుంది కదండి ఈ పాట. ఈ మూవీ ఒక్కడ మూవీ ఇది, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ మళ్ళీ ఇది ఒకటి. సో పిల్లలతో అందరితో హ్యాపీగా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీకు ఇంతకు ముందు మీ అందరికి అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏం సందేహం లేదు ఆ పాటకి హీరో హీరోయిన్ ఎవరు అని అడిగాను కదా. సో కాలర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. కరెక్టే ఆన్సర్ ఏంటంటే, హీరో పేరము నాగశౌర్య, హీరోయిన్ పేరము రాశి ఖన్నా. అంటే హీరో ఎన్నో మూవీస్ లో చేయలేదు కానీ ఆయన యాక్టింగ్ ఎలా ఉందంటే, యాజ్ ఇఫ్ ఏదో ఎప్పటి నుంచో చేస్తున్నట్టు. ఎంత కొందరైతే ఇంకా బై డిఫాల్ట్ వాళ్ళకి ఉంటుంది అనుకుంటా, అది కింద జన్మ వాస అంటారు కదా ఆ టైప్ లో. సో చాలా బాగా అసలు చేశారండి యాక్షన్ కూడా. మూవీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ, పాటే కాదు. మీరు ఎవరైనా చూసి ఉండకపోతే మనకు తప్పకుండా వాచ్ చేయండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. సో ఇప్పుడు ఒక మంచి బతుకమ్మ సాంగ్ పెట్టినాను మీ అందరి కోసం.

సో ఇప్పుడు మనం విన్నాం కదండి బతుకమ్మ పాట. ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఆంధ్రాలో పుట్టి పెరిగాను. సో నాకేంటంటే తెలంగాణలో ఇలాగా ఉంటుంది అని మా వారు హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. సో నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను ఆయనకు అడిగాను, ఏంటి ఇది ఇలా కూడా ఉంటుంది? ఎందుకంటే నాకు యుఎస్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది బతుకమ్మ అంటూ ఒకటి ఉంటుంది, ఇట్స్ ప్రైమర్లీ తెలంగాణ వాళ్ళండి, ఇది తెలంగాణలో జరుపుకునే పూల పండుగ అంట. అండ్ వాళ్ళు గాడెస్ గౌరీ అమ్మవారిని భావించి వాళ్ళు ఒక బతుకమ్మ లాగా పువ్వులతో బతుకమ్మ చేస్తారు. ఇంత బాగా డెకరేషన్ చేస్తారంటే ఒక్కొక్కళ్ళు అసలు వాళ్ళ క్రియేటివిటీ మెంచుకోవాలి. అంటే వాళ్ళు ఎలా అయితే అందంగా రెడీ అవుతారో ఏ టు జీ అంటే పై నుంచి కింద వరకు ఆ అవుట్ఫిట్ గానీ అది గానీ అమ్మవారిలాగా రెడీ అవుతారు. దాంతోడు మళ్ళీ ఆ పువ్వులది చేసేది కూడా ఎంత బాగా చేస్తారో, దానికి మళ్ళీ కాంపిటీషన్స్ ఉంటాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీను ఫ్యామిలీకి అంతాను, అదేంటంటే ఎంత బాగా చేస్తే వాళ్ళు విన్నర్స్ అని చెప్పి. సో ఇవంతా అంటే ఈ కల్చర్ అంతా ఎంత బాగుంటుందో ఎంత సందడిగా ఉంటుందో అందుకే నాకైతే అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలు అయితే మటుకు యుఎస్ లో పండగే పండగ. ఎక్కడ చూసినా జాతరలు సరదాలు అసలు ఎంత బాగా అనిపిస్తుందో. అంటే ఉత్తి నవరాత్రి అంటూ నాకు తెలిసి నేను విన్నాను గర్భా అవన్నీ చేస్తారు, బట్ ఇక్కడ యుఎస్ కి వచ్చిన తర్వాత బతుకమ్మ విన్న తర్వాత అయితే నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు వాళ్ళు ఉత్తి అది తయారు చేయడమే కాకుండా పువ్వులతో దాని చుట్టూ మళ్ళీ డాన్స్ చేస్తారు కదా, పాటలు పాడుకుంటూ బతుకమ్మకి వేరేగా పాటలు ఉన్నాయి ఆవిడ కోసం అని, ఆ పాటలకి మళ్ళీ వాళ్ళు డాన్స్ స్టెప్లు కూడా నేర్చుకుంటారండి. కొందరైతే వన్ మంత్ ముందు నుంచి మొత్తం ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం అంతా నేర్చుకుని దాని తగ్గట్టు వాళ్ళు డాన్స్ చేస్తారు. సో ఇంత వైభవంగా ఎంత బాగా జరుపుకుంటారు కదా, ఇవన్నీ చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. సో మాకు ఆంధ్రాలో ఇది లేదు కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ న్యూ. అండ్ దెన్ ఎంజాయ్ కూడా చేస్తాం ఇలాంటివి కదా, అఫ్ కోర్స్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇండియా వాతావరణంలో అనిపిస్తాయి కాబట్టి 100% మనం అందరూ ఎంజాయ్ చేస్తాం ఏమంటాను. సో అందుకే ఈ పాట వేశాను, సో దట్ యు ఆల్ విల్ ఎంజాయ్. ఐ నో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ

విన్నారు కదండి, మంచి సాంగ్ అది బాసింగ బలాలే. ఇది ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్ అయిందండి. అసలు ఆగస్ట్ జూలై నుంచి అనుకుంటా నేను కంటిన్యూస్ గా వింటున్నాను. ఎక్కడ చూసిన ఎక్కడ విన్నా ఇదే పాట. ఎందుకనంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పాట పెళ్లికి సంబంధించింది, అందుకని ఈ పాట. ఈ ఫోక్ సాంగ్స్ కూడా నాకు యాక్చువల్ చెప్పాలంటే ఆంధ్రాలో ఉండబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఆ బీటు ఆ మాట ఆ పాటలు చాలా బాగుంటాయి. సో ప్రతి వెడ్డింగ్ లో ఇదే పాట ఇద్దర్ కపుల్స్ చేస్తారు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు, అసలు ఒక కాంబినేషన్ లో అందరు కలిపి చేస్తారు. చాలా బాగుంటుంది ఈ పాట. సో ఈ ఫోక్ సాంగ్ పక్కన పెడితే నాకు ఏంటంటే పెళ్లిలో ఇవన్నీ పాటలు పెడతారు అంత బాగానే ఉంటుంది కానీ మనకి అంటే ఒక్కొక్కసారి నేను చెప్పాను కదా ఇందాక నేను మూడ్ తగ్గట్టు అంటే వెదర్ తగ్గట్టు మూడ్ మారిపోతూ ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇందాక నేను వెదర్ దగ్గర ఆగిపోయాను కదా, నాకు డాలస్ లో వర్షం పడుతుందన్నారు, ఇంకా కాస్త అయితే మాది కూడా ఇక్కడ వర్షం పడేటట్టే ఉన్నది అట్లాంటాలో కూడా. కానీ ఇలా అప్పుడు ఒక మంచి సాంగ్ ఒక మీకోసం పెడతాను, దాని తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, బికాస్ నాకు ఒక చిన్న బ్రేక్ తర్వాత నీకు బోల్డ్ అండ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఈ లోపల ఒక మంచి సాంగ్ వినేసండి, విల్ బి బ్యాక్. మనసుకి తొలి బరువు పథకం.

ఒక కాలర్ రిక్వెస్ట్ చేశారండి, ఈ సాంగ్ ఆయన కోసం వేసాను. ఆ పాట ఘర్షణలో పాట చాలా బాగుంటుంది, నన్నే నన్నే చూస్తే పాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక కాలర్ ఒక రిక్వెస్ట్ చేశారండి, మంచి పాట, సో మెలోడియస్ సాంగ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఆపేసి ఈ పాట వేసేస్తాను ఆయన కోసం, ఎందుకంటే ఇది ఆయన అడిగారు కాబట్టి తప్పకుండా వేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే మీరు నన్ను కాల్ చేస్తుండండి, మీ రిక్వెస్ట్ రిక్వెస్టెడ్ సాంగ్స్ నేను తప్పకుండా ప్లే చేస్తాను. ఇప్పుడు ఒక మంచి సాంగ్ వినేద్దాం.

0: ఇలాంటి మూవీస్ చూస్తుంటే.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి,
1: రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: అవుతుంది
5: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
0: Welcome back to Matty Tsunami with RJ Sunita. You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. My favorite songs and stories vinalanukunte gabagaba alisam cheyakunda download Radio Surabhi app or visit www.radiosurabhi.com and please call 972-636-1966 to request your favorite songs. So ippudu indaka request chesina song chaala baagundandi, ninne pelartha song, it's evergreen, enni saalena vinochu. So ippudu nenu inkoka song pettanandi, idi just josh kosam ani. Dan tarvata oka question adigisi dan tarvata paata pettan nenu. Enante meeku ippudu ninne pelartha song edaithe vinnaro ito vellipoyindi manasu, aa movie lo హీరోయిన్ పేరు నిక్ నేమ్ ఒకటి ఉంటుందండి. తన పేరు మామూలుగా అయితే మహాలక్ష్మి, బట్ దానికి ఏమని పిలుస్తారు, దాంతో ఏడిపిస్తారు కూడా హీరో. సో దాని పేరు ఏంటో అన్నది తెలిస్తే మటు గబగబా కాల్ చేయండి 972-636-1966. చూద్దాం ఎవరు తొందరగా ఆన్సర్ ఇస్తారో.

ఇంకా గణేష్ చతుర్థికి అయితే ఈ పాట వేసి వేసి డాన్స్ చేసి చేసి అదిసిపోయి ఉన్నాం అందరం. సూపర్ హిట్ అయింది ఈ పాట. దీనికి కొరియోగ్రాఫర్ మన ఆటా సందీప్ గారు చాలా బాగా చేశారు. ఇంతకు ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను కదండి మీ అందరికి, సో ఏంటంటే మన ఏంటి ఎటో వెళ్లిపోయింది మనసుకి హీరోయిన్ పేరు ఏంటి అని చెప్పేసి దానికి ఆన్సర్ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆవిడ పేరు ఇంకెవరో మన మహాలక్ష్మి అనే పేరు, బట్ నిక్ నేమ్ వచ్చేసి పండు. దట్స్ వెరీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఏషియన్ ఐడల్ కట్ట మీద ఏదైతే ఉందో ఆ సింగర్ పేరు ఏంటి? ఫీమేల్ సింగర్ ఉన్నారు కదా, చాలా బాగా పాడింది. చెప్పాలంటే చాలా అంటే హైప్ వచ్చిందంటే ఆ సింగర్ వల్లే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా పాడింది, అసలు బాగా నచ్చింది నాకు. సో చూద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి సాంగ్ వేసేస్తాను. దాని ముందర మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే మీకు ఏషియన్ కట్ట మీద ఎవరు, హూ ఇస్ ద సింగర్, ఫీమేల్ సింగర్, నాట్ ద మేల్ సింగర్. గబగబా కాల్ చేసేసండి.

బ్యూటిఫుల్ సాంగ్ కదండి ఇది. ఎక్కడికెళ్ళినా బీచ్ కెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా ఈ సాంగ్ అయితే ఖచ్చితంగా ఈ డాన్స్ చేసే మందరం చాలా బాగుంది. వినడానికి బాగుంటుంది, డాన్స్ కి బాగుంటుంది, రిథమిక్ గా ఉంటుంది. సో నాకు అనిరుద్ధ్ కాంబినేషన్ సాంగ్స్ ఏవైనా కూడా అబ్బో చాలా బాగుంటాయి అనిపిస్తుంది. అలాగే ఇంతకు ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు, యేసునగల కట్ట మీద అన్నదానికి ఎవరు సింగర్ అంటే ఫీమేల్ సింగర్ ఎవరు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, కాలర్ తొందరగా కాల్ చేశారు, వెరీ గుడ్. ఆవిడ పేరు ప్రభా, చాలా బాగుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ప్రభా అనగానే నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే మా ఇంటి పేరు మా నాన్న వాళ్ళ సైడ్ వైపు లాస్ట్ నేమ్ ఇస్ ప్రభా. సో నాకు అది వినగానే చాలా సరదాగా అనిపిస్తుంది, అందులో అంత హిట్ అయింది సాంగ్ కూడా. కంగ్రాచులేషన్స్ ప్రభా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సాంగ్ నేను చెప్పాను కదా యేసునగల కట్ట మీద, ఇది మన గణేష్ చతుర్థి చాలా వేశారు, చాలా డాన్స్ చేశారు అని చెప్పేసి అందరు దానితోడు ఇన్స్టాలో అయితే రెండే జడ్లు కూడా వేసుకున్నారండి, నానిలాగా జడ్లు వేసుకుని ముక్కు పడుకు పెట్టుకుని అసలు రకరకాలుగా చేశారు. ఫుల్ హిట్ అయింది సాంగ్. అలాగే ఇప్పుడు ఒక మంచి సాంగ్ ఒకటి వేసేస్తానండి మీకు. ఐఎమ్ హోపింగ్ ఏంటంటే మీ అందరికీ దసరా సంబరాలు స్టార్ట్ చేశారని చెప్పి మీరంతా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి అనుకుంటున్నాను నేను. సో దసరా సంబంధించి ఒక పాట పెడతాను, తర్వాత మీకు ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్లీ లెట్ మీ ఆస్క్, మీకు ఇప్పుడు ఏదైతే విన్నారో చుట్టమల్లె సాంగ్, ఆ చుట్టమల్లె సాంగ్ లో ఫీమేల్ సింగర్ ఎవరు అంటే మేల్ ఎలాగా అందరికి తెలుసు కాబట్టి ఫీమేల్ సింగర్ ఎవరు అన్నది గబగబా కాల్ చేసి నాకు ఆన్సర్ ఇచ్చేసింది. ఇలాప్పుడు ఒక మంచి పాట వినేద్దాం.

0: సో మీరు నేనేంటి ఈ పాట పెట్టాను అని చూస్తున్నారు కదా, నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఏదైతే పాట విన్నారో, ఇప్పుడు ఏదైతే వింటున్నారో, మీరు ఆ మ్యూజిక్ ఏదైతే వింటున్నారో, అది ఏ మూవీ నుంచి, హీరో హీరోయిన్ ఎవరు, ఆ పాట ఏమిటో అన్నది నాకు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్, మీరు ఈ పాట అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను, చాలా సేపు విన్నారు ఈ పాట. సో ఈ పాట ఏదైతే పెట్టానో నేను, ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఏ మూవీ, హీరో హీరోయిన్ ఎవరు, ఏ సాంగ్, ఈ మూడింటికి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళైతే గొప్పవారేనండి. చూద్దాం ఎవరిస్తున్నారో. ఈ లోపల ఒక మంచి సాంగ్ వేసేస్తాను, మంచి జోష్ ఉన్న పాట పెడతాను. అందరు కాఫీ టీ ఎవరైనా రెడీ చేసుకోండి, ఫుల్ రెడీ చేసుకుని పాట వినండి. మంచి జోష్ పాట పెడుతున్నాను, ఈ లోపల మీరు ఆన్సర్ రెడీ చేసుకోండి, ఓకేనా? సో చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో అంది.
1: సిన్నబాయ్, ఆ సిండి వాటర్ అందుకో.

విన్నారు కదండి మంచి మాస్ మసాలా సాంగ్. ఇప్పుడు మీకోసం అంటూ ఒక ఇంకొక మసాలా పాట, అంటే మంచి పాట పెడతాను నడదే, కానీ మంచి పాట పెడతాను కానీ దాని ముందర మీకు ఏవైతే క్వశ్చన్ అడిగానో దానికి ఆన్సర్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటి ఇంతకు ముందు అడిగింది నేను, ఒక మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్ లో హీరో హీరోయిన్ ఎవరు, ఆ మూవీ పేరు ఏంటి అని అడిగాను. అంతకు ముందే మీకు ఒక టాపిక్ కూడా చెప్పాను, దసరా మీద ఎలా జరుగుతుందండి అని. సో ఈ పాట మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి, బట్ ఎనీవేస్ మీకు తెలియదు అనుకుంటా. ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అది దసరా మూవీ అండి, నాని అండ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్. అది యాక్చువల్లీ అంటే చాలా హిట్ అయింది ఆ సాంగ్ కూడా, చమ్కీలే అంగీ అంటే చమ్కీలే అంగీలేసే ఆ పాట, అంటే మీనింగ్ ఏంటో నాకు తెలియదు కానీ అసలు చాలా బాగుంటుంది. అప్పట్లో బాగా హిట్ అయింది, టిక్టాక్ లో కూడా ఫుల్ విజువల్స్ రీల్స్ చేశాను నేను. సో ఇప్పుడు ఒక మంచి పాటతో ఇంకో క్వశ్చన్ తో మీకు ముందరు వస్తానండి. ఇప్పుడు ఏదైతే కుర్చీ మత్త పెట్టి సాంగ్ విన్నారో దానిలో ఇంకొక డాన్సర్ ఉన్నారండి, శ్రీలీల కాకుండా, ఎవరు అనుకుంటున్నారు మీరు? సో మీరు ఒకవేళ కానీ మీకు ఆన్సర్ తెలిస్తే గబగబా కాల్ చేసేయండి, ఆన్సర్ ఇచ్చేసేయండి. చూద్దాం ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళు పిక్ చేస్తాను.

లక్క ఇది అయితే ఇంకా చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరు బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ ఇది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసిన సాంగ్ చాలా బాగుంటుంది. మోనికా సాంగ్ కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా ఎన్నిసార్లు వింటున్నా ఇంకా డాన్స్ చేస్తూనే ఉంటాం ఆ టైప్ అది. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు ఒక క్వశ్చన్ అడిగానండి, ఏమంటే మనకి ఎవరై ఉంటారు ఆ సాంగ్ కుర్చీ మట్టబెట్టిలోని ఒక లాస్ట్ ఒకళ్ళు ఒక డాన్సర్ ఒక ఫస్ట్ ఒక డాన్సర్ వస్తారు ఆవిడ పేరేంటి అని. ఆవిడ పేరు కరెక్టేను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆవిడ పేరు ఇంకెవరో కాదు, కళ్యాణి. సో ఇప్పుడు యాక్చువల్ చెప్పండి, నేను ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. బట్ ఈ మోనికా సాంగ్ లోని సైడ్ కి ఎవరైతే డాన్స్ చేస్తున్నారో ఆయన పేరు గాని, లేదా అంటే ఇప్పుడు ఏదైతే డాన్స్ ఎవరైతే సాంగ్ పాడారో, మోనికా సాంగ్ ఎవరైతే పాడారో మేల్ సింగర్ ఎవరో చెప్పండి. ఇది చెప్పే లోపల ఐ వాంట్ టు జస్ట్ సే దిస్ అండి ఫ్రెండ్స్, ఇవాళ మన షో ఇక్కడతో ఎండ్ చేద్దాం. సాంగ్స్ కబుర్లు ఫన్ అండ్ మెమరీస్ తో మన టైం ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో తెలియట్లేదు. మీ సునీతతో ఈ బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ షోలో ఇంకా కొన్ని మంచి సాంగ్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, కొంచెం ఫన్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి అండ్ కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ యువర్ సునీత సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్. ఇప్పుడు ఒక మంచి సాంగ్ వేస్తానండి. ఈ లోపల క్వశ్చన్ మటుకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే మోనికా సాంగ్ లోని మేల్ ఎవరు, ప్లేబ్యాక్ సింగర్ ఎవరు, అండ్ ఒకవేళ తెలిస్తే మోనికాతో అంటే పూజా హెగ్డేతో డాన్స్ చేసిన వారు ఎవరు, ఆన్సర్ కూడా ఇచ్చేసింది ఒకవేళ కుదిరితే. సీ ఆల్, బాయ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ క్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస .com.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Mr. Avinash, Mimi.
3: Taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Mr. Avinash, Mimi da oka kshaminchirani abhyogam mopabadin. Oka varamlo bavarchiki 5 saarlu visit chesina abhyogam. Deeniki mee sanjashi enti?
5: Guilty your atwan offer ani. Inkoka roju unlimited homestyle tali ani. Street style panipuri ani. Yela agano mahasaya, yela agano.
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
3: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
6: Naku inka gurtundi, 20 years ago mem US move ainappudu evena pandagalu vaste mukhyanga ugadi, sankranti lantivi traditional ga celebrate cheskodaniki కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో. హరేలీ, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నీ కళ్ళు చూస్తే అమ్మా
1: ఏం చూస్తున్నావు?

పాటలు వినేటప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, యునో బ్యాక్ ఇన్ ద డే మనం ఐ థింక్ అబౌట్ 2003 or 2004 దాకా పాటలు వింటుంటే వి హ్యాడ్ దట్ ఇది కదా, మధ్యలో డైలాగ్స్ వచ్చేవి కాదు, టిపికల్ మ్యూజికల్స్ లాగా ఉండేవి అనమాట మన మూవీస్ అన్ని, వెర్ యూ న్యూ దట్ ఇక్కడ వరకు డైలాగ్స్ వస్తాయి అండ్ ద సాంగ్ ఈజ్ డిఫరెంట్, లైక్ యునో ద సాంగ్ ఈజ్ ఫిల్మ్డ్ సమ్వేర్, లేకపోతే అదొక పాట అని మనకు తెలుసు. కానీ లేట్లీ మనకి పాటలు సినిమా అన్ని ఇంటిగ్రేట్ చేయడం మొదలు పెట్టారు అండ్ దట్స్ వై దేర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ ఇది అన్నమాట, వేర్ ఇట్స్ లైక్ యు నో దేర్ ఇస్ అ సాంగ్ బట్ లిరిక్స్ సాంగ్ కాకుండా మనకి డైలాగ్స్ కూడా వస్తున్నాయి మధ్యలో. ఇది ఐ థింక్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ ట్రెండ్ 2008-09 ఆ టైంలో, బట్ నాకు ఎక్కువ గుర్తున్నది ది అతడులో కూడా పిల్లగాలి అల్లరి పాట మధ్యలో, ఐ థింక్ దెర్ ఇస్ వన్ లైన్ వేర్ షీ టాక్స్ రైట్, అది చూసినప్పుడు అది ఫస్ట్ 2 times చూడడానికి బాగా అనిపించేది, బట్ ఎవ్రీ టైం నాకు ఎలా అనిపిస్తుంది అంటే పాటలు వినేటప్పుడు డైలాగ్స్ వచ్చాయంటే అయ్యో నాకు పాట మీద కాన్సన్ట్రేషన్ పోతుంది అని, ఇఫ్ దెర్ ఇస్ అ సాంగ్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. లేదు అనగా యు ఆర్ జస్ట్ ఆన్ యువర్ ఓన్ కదా, యు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద మూవీ, ఎంజాయింగ్ ద సాంగ్, ఎంజాయింగ్ ద సీన్, వాట్ ఎవర్, బట్ మీకు కూడా ఇలా ఇష్టమా దిస్ హోల్ ఐడియా ఆఫ్ యునో పాట వెనకాల ప్లే అవుతూ ఉంటుంది ఆర్ ఇఫ్ ద సాంగ్ ఇస్ ఎంబెడెడ్ ఇన్ ద సీన్ అని, డూ యూ లైక్ ఇట్? ఐ హావ్ more on that, but stay tuned, don't go anywhere. I have this beautiful song coming up for all of you. You're listening to Surabhi Detour. Nenu mee vyakhyata Sri Vidya. Ee roju mee nestani koddi sepati varaku only on Radio Surabhi 107.9 FM HD3. This is number 1 Telugu radio station. Sounds like home.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meekandistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్స్ సెంటర్ లో శంకర నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు శంకర నేత్రాలయ యుఎస్ఏ .org.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: కవింతలకి కేరింతలకి ఎరాఫ్రెస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

door. Nenadi shuncham doravi. నేనాజీ శ్రీ ఇవాళ కొద్దిగా ఆలస్యంగా కార్యక్రమం మొదలు పెడుతున్నాను. శ్రోతలందరికీ ఇవాళ ఈ కార్యక్రమానికి స్వాగతం. వెయిట్ చేసి ఈ రోజు పొద్దున్న అలా కంటిన్యూస్ గా వర్షం పడుతుంటే ఆ వర్షం చూస్తూ అలా కూర్చున్న తర్వాత అక్కడి నుంచి కదలాలనిపించలేదు నాకు చాలాసేపు. అంత ఎదురు చూసాం కదా మనం, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్ ఇస్ వాట్ పీపుల్ సే. అండ్ ఇవాళ డెఫినెట్ గా దానికి ఒక అంటారు దట్స్ వాట్ యూ సీయింగ్ లిటరలీ. సో ఇన్ కేస్ యూఆర్ డ్రైవింగ్ అరౌండ్ అండ్ యూఆర్ రైట్ నౌ ఆన్ ద రోడ్ ఆర్ యూఆర్ ప్లానింగ్ ఎనీథింగ్ డ్యూరింగ్ ద వీకెండ్ ఆల్సో, ఇవాళ రేపు శనివారం ఆదివారం దాకా కూడా డెఫినెట్లీ వాచ్ వేర్ యూఆర్ గోయింగ్. చాలా సివియర్ ఫ్లడ్స్ వార్నింగ్స్ అయితే ఉన్నాయి చాలా చాలా చోట్ల. సో చెక్అవుట్ ఎక్కడికి వెళ్తున్నారు, వెదర్ ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవటం మర్చిపోకండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సరే ఇవాళ షోలో టిపికలీ థర్స్డేస్ మనం త్రో బ్యాక్ థర్స్డే అవుతుంది. రెట్రో పాటలు వినిపిస్తాను నేను అండ్ ఐ ఎంజాయ్ ప్లేయింగ్ ద రెట్రో సాంగ్స్ లాట్ యాజ్ మెనీ ఆఫ్ యు నో. కానీ మీరు ఇంకేమైనా వెరైటీగా వినాలనుకున్నా కూడా కాల్ చేయొచ్చు. ఎనీథింగ్ దట్ యు లైక్ టు లిసన్ దిస్ ఈవినింగ్ కాల్ చేయండి 9726361966. బిఫోర్ ఐ ఈవెన్ బిగిన్ ద షో నాకు రిక్వెస్ట్ సాంగ్ వచ్చేసింది. సో ఎందుకు అంటే ఎందుకనమాట, ఈ పాట వేస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ పాట ఎందుకు అని అంటే పాట వినగానే మీకు అర్థమైపోతుంది. సో మా వెంకట్ కోసం ఈ పాట శ్రోతలందరికీ లెట్స్ గో. అండ్ వన్స్ అగైన్ యూ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి ఓన్లీ ఆన్ రేడియో సర్వీస్ సురభి డిటూర్ ఆన్ 107.9 FM HD3.

0: చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కళ్ళు కళ్ళు మలిసిరి మువల్లి
1: అలా చినుకొచ్చి నేల మీద రాలేసరికి ఒక పులకింత అనమాట. నేలకి మనకి కూడా అలా ఉంది ప్రస్తుతానికి. కాబట్టి ఈ పాట వెంకట్ కి కావాల్సి వచ్చి అడిగాడు అనమాట మా వెంకట్ కోసం. ఆ పాటతో ఇంద్ర సినిమా నుంచి అఫ్ కోర్స్ వాట్ బెటర్ సాంగ్ టు బిగిన్ మై షో టుడే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. ఎలా ఉన్నారు అందరూ? హౌ వాజ్ యువర్ వీక్? అగైన్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు టాక్. ఎవ్రీ టైమ్ నేను షో చేయడానికి వచ్చేసరికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటాం కదా ఆ వారం అంతా. సో మీతో మాట్లాడడానికి బోర్డు ఉంటాయి, కానీ నేను మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏది మాట్లాడితే విల్ బి ఓకే, ఏది మాట్లాడితే విల్ నాట్ బి ఓకే, విచ్ వన్ విల్ యూ బి ఓకే విత్ టు పార్టిసిపేట్, విచ్ వన్ యూ విల్ నాట్ బి అని అన్ని ఏమంటారు, ట్రయల్ అండ్ ఎర్రర్ కదా. వీ హ్యావ్ టు ట్రై. ఐ స్టార్ట్ ద కాన్వర్సేషన్, మీ పార్టిసిపేషన్ ఉంటే ముందుకెళ్తుంది, లేదంటే అలా వెనకబడుతుంది, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతుంటాం అలా. సో చూద్దాం ఇవాళ ఏం మాట్లాడుకుందాం, ఏం మాట్లాడదాం అనుకున్నానో అది ఎంత దాకా వెళ్తుంది అని. అఫ్ కోర్స్ రెట్రో టైమ్, ఐ కెన్ నాట్ రియలీ ఇగ్నోర్ మై రెట్రో మోడ్ ఫర్ థర్స్డేస్. సో డెఫినెట్ గా ఇవాళ రెట్రో మోడ్ లోకి వెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ అక్టోబర్ నెలలోకి ఎంటర్ అయిపోయామండి. కెన్ యూ బిలీవ్ మనం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2026 లోకి ఎంటర్ అయిపోయాం. ఓ ఎంజీ కదా, అసలు ఐ డోంట్ నో వాట్ టు సే. అండ్ దాదాపుగా ఇంకొక నెలలో చాలా మంది జీవితాలు, చాలా మంది ఏమంటారు జాతకాలు మారబోతున్నాయి. సో చూద్దాం వాట్ నవంబర్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఏం రాబోతోంది, ఏముండబోతోంది అని. సరే, వర్షం అయితే కంటిన్యూ అవుతుంది ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో వన్స్ అగైన్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ ప్లీజ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మేక్ ష్యూర్ యువర్ ప్లానింగ్ యువర్ ట్రిప్స్, మీ రోడ్ ట్రిప్స్ ఉంటే కనుక ప్లాన్ చేసుకుని వెళ్ళండి పిల్లలు, ఎస్పెషలీ వెన్ యూ డ్రైవింగ్. I really, really urge you all to be very, very careful, extra careful. And అది విషయం. సో ప్రస్తుతానికి ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో కూడా మనం చెక్ చేయాలి. కాబట్టి ఏం చేద్దామంటే ప్రతిసారి ఇలాగనే 2 గంటల కార్యక్రమంలోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ అవర్ ఆసమ్ మూడ్. ఇవాళ మధ్యాహ్నం సునీ అట్లాంటా నుంచి షో చేస్తున్నప్పుడు తను కొన్ని మంచి వాన పాటలు కూడా వేసింది. సో ఇవాళ నేను వేయాలి కదా, మరి చాలా రోజులు అయిపోయింది, సో నేను కూడా వేయాలనుకుంటున్నాను. లెట్స్ సీ ఏం పాటలు ఉన్నాయి, ఏమేమి మీరు వినాలనుకుంటారు, ఏమేమి నాకు వినిపించాలనిపిస్తుంది, ఆ పాటల్లోంచి కొన్ని నేను వినిపిస్తా, మీరేం వినాలనుకున్నా కాల్ చేసి చెప్పొచ్చు. 972-636-1963.

వెల్కమ్ బ్యాక్ టు సుర్భి డిటోర్. మనము కమర్షియల్ బ్రేక్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాము. నాకు లాస్ట్ 2 డేస్ నుంచి మా ఆర్జేస్ మీరిచ్చిన కబురు నాకు ఇచ్చారు, అంటే నాకు సంబంధించి మీరిచ్చిన ఒక మెసేజ్. మీరంటే అందరం కాదు, బట్ ఒకరోజు ఒక శ్రోత, ఒకరోజు ఒక శ్రోత నాకు ఒక మెసేజ్ పంపించారు మా వేరే ఆర్జేల త్రూ, అండ్ ఐ గాట్ ఇట్, అండ్ సో వి విల్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. సో అందుకని వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను అసలు ఎక్కువ మాట్లాడట్లేదని ఎక్స్ప్రెస్ చేశారు మీ థాట్ ని, అండ్ ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్లీ దట్ కేమ్. ఎందుకంటే నేను మాట్లాడి ఇన్నేళ్ల నుంచి ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది నాకు, ఐ ఐ టాక్ టూ మచ్, ఐ మీన్ హౌ మచ్ ఆఫ్ మీ ఈజ్ గుడ్ అని. సో ఐ ఫెల్ట్ గుడ్ నేను తగ్గించాను మాట్లాడడం కాబట్టి, మీరు నేను మాట్లాడాలని అనుకున్నారు కాబట్టి బానే ఉంటుంది ఫీలింగ్ అని. సో ఇవాళ కాసేపు మాట్లాడదామండి, సరే అని. అందుకని కొన్ని పాటలు, ఆఫ్ కోర్స్ పాటలు లేకుండా మనుషులు చేయం కదా, పాటలు పాటలతో పాటు మాటలు కూడా ఉంటాయి కాబట్టి. ఎనీవే బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి అది సరే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ డిడ్ యూ వాచ్? దానికి అంత పెద్ద మంచి రివ్యూస్ రాలేదు. సినిమా అనుకున్నంత ఏమంటారు, ఒక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు దాని రివ్యూస్ అయితే. అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఇట్, ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. ఫహద్ ఫసల్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, అండ్ ఆయన సినిమా కాబట్టి, ప్లస్ ఎస్పెషలీ కార్తికేయ ప్రొడ్యూసర్ కాబట్టి, రాజమౌళి ట్యాగ్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేనే సినిమాకి. బట్ ఐ డోంట్ నో, తెలుగు వర్షన్ అయితే ఇట్ లుక్స్ లైక్ ఇట్ డిడ్ ఫేర్ దట్ వెల్. మీరు చూసింటే గనక ఖచ్చితంగా కాల్ చేసి షేర్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అని, ఆర్ డూ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దిస్. అండ్ వీఆర్ హెడెడ్ టువర్డ్స్ అ కమర్షియల్ బ్రేక్. బ్రేక్ అయిపోగానే వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ ట్రాఫిక్ సిచ్యువేషన్ చూద్దాం, అండ్ ఏం జరుగుతుంది మన ఊళ్ళో, ప్రపంచంలో అని మనం మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఇస్ రాజేశ్వరి, ఓన్లీ ఆన్ సర్వీ డిటోర్. టిక్ టిక్ రేడియో సర్వీ, టైం చెక్ స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo?

0: skills, calibration knowledge to neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara? I have. Monna ma friends andaram kalisi baitiki veldam anukunna. And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. My Trees Indian Cuisine. Vaallaki telidu. So, break up not to be dramatic but to be realistic. Visit My Trees today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎదు బీక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి వనీ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఎందుకు రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

చలీ సినిమా నుంచి మనం విన్న ఆ పాట హారిస్ జయరాజ్ సంగీతంలో చాలా చాలా ఇష్టమైన పాట. అండ్ యా, డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ రెట్రో సాంగ్స్ విచ్ వి ఆల్ విల్ ఫీల్ నాస్టాల్జిక్ అబౌట్. ఐ మీన్ వి ఆల్ అంటే ఒక టైం ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు, బట్ డెఫినెట్లీ ఈ పాట తెలిస్తే ఒక చిన్న నాస్టాల్జియా గ్యారంటీగా వస్తుంది. ఫస్ట్ లో ఈ లిరిక్ కొంచెం కొత్త కొత్తగా అనిపించేది, ఇంకా అప్పటికి మనకి డబ్బింగ్ పాటలు అంతగా ఎక్కని టైం అనమాట అది. ఎనీవే, లెట్స్ టేక్ అ లుక్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద ట్రాఫిక్. ట్రాఫిక్ పరిస్థితి ఏంటి చూసేద్దాము క్విక్లీ. మీరు కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే, యాజ్ ఐ ఆల్వేస్ సే, నేను చూడగలిగిన ట్రాఫిక్ అప్డేట్ ఇక్కడ, ఆబ్వియస్లీ ఇట్స్ అ లైవ్ ట్రాఫిక్ అప్డేట్ దట్ ఐ చెక్ అండ్ దాట్స్ వాట్ ఐ కెన్ గివ్ యూ. బట్ ఇన్ కేస్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్, డెఫినెట్లీ లెట్ మీ నో. లుక్స్ లైక్ అందరూ చాలా కాషియస్ గా ఉన్నారు, ఇవాళ చాలా వరకు డ్రైవ్ చేయట్లేదేమో. మొత్తం రోజన్నీ గ్రీన్ గా ఉన్నాయండి, వెరీ గ్రీన్, లైక్ అ హాలిడే టైమ్ గ్రీన్ అలా ఉంది. ఇన్సిడెంట్స్ అనేవి పెద్దగా లేవు, నథింగ్ రియలీ బిగ్ టు రిపోర్ట్ ఎక్సెప్ట్ ద స్టేట్ ఫెయిర్ దగ్గర ఒక బ్లాక్ ఉంటుంది కదా, రోడ్ బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ తప్పించి రెండు ఆన్ బోత్ I-30 దగ్గర, దిస్ ఇస్ నియర్ ద స్టేట్ ఫెయిర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ దెన్ దెర్ ఇస్ ఒక ఇన్సిడెంట్ ఉంది విచ్ ఈస్ అన్ యాక్సిడెంట్ అగైన్, blocking two right lanes. ఇది ఎక్కడ అంటే ఈస్ట్ ఆఫ్ DFW ఎయిర్పోర్ట్ 114 దగ్గర, జస్ట్ ఇంతకు ముందే, వెరీ వెరీ జస్ట్ ఇప్పుడే రిపోర్ట్ అయింది అది. సో దానివల్ల అక్కడ ట్రాఫిక్ కండిషన్ అయితే నాకు కనిపించట్లేదు, బికాస్ ఎవ్రీ రోడ్ సీమ్స్ టు బి ఆల్ గ్రీన్, ఆల్ కూల్ అండ్ ఈజీ. ఇన్ కేస్ యూఆర్ స్టిల్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్ అండ్ యూ సీ సంథింగ్ దట్ వీ నీడ్ టు నో, డెఫినెట్లీ కాల్ చేసి చెప్పండి. కాసేపు అయిన తర్వాత నేను మీకు ఫ్లడ్ సిచ్యువేషన్ ఏంటి అండ్ వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ బి ఎక్స్పెక్టింగ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్ అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాము. బట్ ఇన్ సమ్ టైమ్ అప్ అంటిల్ దెన్ ఇంకా కొన్ని పాటలు వినొచ్చు అండ్ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ, మీకు మైండ్ లో ఏం జరుగుతుంది రైట్ నౌ? మనము ఇందాక నేను అన్నట్టుగా చాలా చాలా ఫాస్ట్ గా, అతి వేగంగా మనం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2026 లోకి వచ్చేసాము. అండ్ యునో టిపికల్ గా వై డస్ ఇట్ మ్యాటర్ అని అనిపిస్తుండొచ్చేమో. నేను ఎలా ఆలోచిస్తానంటే, మంత్ వైజ్ ఒక ట్రాక్ వస్తుంది, ఉంటుంది కదా మనకి. లైక్ ఇప్పుడు జనవరిలో మొదలు పెట్టినప్పుడు ఇయర్ నేను దీస్ ఆర్ మై ఏమంటారు టార్గెట్స్, దీస్ ఆర్ మై గోల్స్ అని, ఇవి నేను అచీవ్ చేయాలి అని పెట్టుకుంటాం కదా. జనవరి అయిపోగానే యువర్ టార్గెట్ కి ఓన్లీ 11 months ఉంటుంది అనిపిస్తుంది. అలా ఈ 2026 కి ఐ హ్యాడ్ ఎ సర్టన్ టార్గెట్ అండ్ ఐమ్ ఆల్రెడీ క్లోజ్ టు ద లాస్ట్ 3 months అండ్ డిస్టెన్స్ చాలా, ఇంకా చాలా దూరం ఉందనిపిస్తుంది అనమాట. సో ఆ గోల్ కి రీచ్ అవ్వగలుగుతామా లేదా అని అట్లా నేను లెక్క పెట్టుకుంటూ ఉంటాను, ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అని. అది విషయం. సరే, ఇంకా లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్ అగైన్ ఇన్ రేడియో సర్వీ, యాజ్ యూ ఆల్ నో రెగ్యులర్ చేంజెస్ వస్తూనే ఉంటాయి. చేంజ్ ఇస్ ద న్యూ గేమ్ కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. అండ్ సో నా

మీరేమి అనుకుంటున్నారు? నాకైతే కొద్దిగా అట్లా వర్షము మేఘాలు అలాంటి పాటలు వినాలని చాలా ఉంది, కాబట్టి అలాంటి పాటలని కొన్ని నేను లైన్అప్ చేశాను. మీరేం వినాలనుకున్నా కాల్ చేయొచ్చు. యూ నో దట్ బికాస్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్, విచ్ ఇస్ యోర్ టైమ్. 972-636-1966.

Kumari 21F is in Manich Manavinai Pata. A very, very beautiful song. Sometime back, one of the listeners in Aki Patani introduced Jesar. Chala Chala Istum Naka Padinchi. It's a beautiful song. Adhani Visham. So, Intaki Pata Padinavaru ante Sagar. Sagar Ipata Badaru and Pata Rasindi Krishnakant. And music by, of course, Devi Sri Prasad. అది విషయం. ఓకే, సో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఒకసారి అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందని మనం చూస్తే, మనం ఆల్రెడీ అక్టోబర్ లోకి వచ్చేసాము. సో అక్టోబర్ ఫస్ట్ బ్రింగ్స్ సెవెరల్ ఫైనాన్షియల్ రూల్ చేంజెస్ ఇండియాలో అయితే. అండ్ సినిమా పరంగా చూస్తే చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి, బికాజ్ వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. రాజమౌళి మహేష్ బాబుకి వారణాసికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ బిగ్ బాస్ తెలుగు అండ్ సో మెనీ అప్డేట్స్. వి విల్ టాక్ అబౌట్ ఆల్ దాట్. ఇవాళ సురబిటీ టోర్ లో కొన్ని సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ప్రపంచంలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది మాట్లాడుకుందాం. డాలస్ లో ప్రత్యేకంగా ఏం జరుగుతుంది కూడా మనం మాట్లాడుకుందాం. సో టెక్సస్, ఎస్పెషల్లీ డాలస్ అంటే టెక్సస్ లో ఏం జరుగుతుందని, బికాస్ దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. సో దాంతో పాటు I will have to tell you what I have to tell you. Meekandarki nen ee vishayal remind cheyalo kuda avu cheppeyali kabatti. Let's begin with the first and most important thing, which is happening this weekend. ఈ సారి గాంధీ పీస్ వాక్ అక్టోబర్ 2 రేపు గాంధీ జయంతి కాబట్టి ఈ సందర్భంగా గాంధీ పీస్ వాక్ నిర్వహిస్తున్నారు మన అర్వింగ్ లో ఉన్న మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర. దిస్ ఇస్ కొమెమరేటింగ్ ద 157th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. ద వాక్ విల్ బి లెడ్ బై ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అండ్ ఇట్ విల్ బి కండక్టెడ్ హియర్ అట్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ అర్వింగ్. అక్టోబర్ 4 తారీఖు ఆదివారం రోజు చేస్తున్నారు ఇది. పొద్దున్న 8 నుంచి 10 దాకా, దట్ ఈస్ ద ప్లాన్. హోప్ఫుల్లీ ఇట్ వోంట్ రెయిన్. 8 AM to 10 AM అక్టోబర్ 4th సండే రోజు ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ వారు నిర్వహిస్తున్న ఈ గాంధీ పీస్ వాక్. They will be serving complimentary breakfast and t-shirts and caps will also be distributed. So don't miss out the opportunity and be part of this. And this is happening once again at Mahatma Gandhi Memorial Plaza in Irving. And another most important thing that nenu meeku remind cheyalasindi den gurinchi ante rabotunna Shankar Netralaya vari music and dance for vision 2026 gurinchi. And this is a special evening of music and dance in support of eye care and vision initiatives. Again, idi kuda adivaram October 4th tarikh jarugutundi Irving Arts Center lo, and this is located at 3333 North MacArthur Boulevard, Irving. So please come enjoy an evening of dance and entertainment while supporting the mission of Shankar Netralaya. This is for more information. You can definitely visit shankarnetralaya.org or you can call them at 855-463-8472. Once again, this is for music and dance happening for Vision 2026. And Gruha Pravesh వాళ్ళ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో కూడా కమింగ్ సూన్ అండ్ మోర్ ఇస్ హ్యాపెనింగ్ దిస్ వీకెండ్. అక్టోబర్ 3rd జరిగే ఒక ఈవెంట్ గురించి అన్ని మనం మాట్లాడుకుందాం ఆఫ్టర్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట నేను మరీ వెనక్కి ఎక్కువ టూర్ ఎట్రో వెళ్ళలేదు ఇప్పటిదాకా, బట్ కొన్ని కొన్ని పాటలు వినిపించాలనిపిస్తోంది. సో హియర్ యు గో, హియర్ ఇస్ అనదర్ రిక్వెస్ట్. మనం వర్షం పడగానే నాచురలీ మనకి ఈ పాట ఇది దిస్ ఇస్ ఎ రూల్ అన్నమాట, అన్సైడ్ రూల్ ఇది. సో ఈ పాట కంపల్సరీ మనం విని తీరాల్సిందే. అండ్ చిత్రమ్మ వాయిస్ లో ఈ పాట వింటే మరి అసలు ఆ ఫీలింగ్ వేరే. అండ్ డెఫినెట్లీ ఈ పాటతో పాటు మనకు కూడా వర్షంలో అలా వెళ్ళి వచ్చేయాలనిపిస్తుంటుంది. సో వర్షంలో వెళ్ళి తడవకండి, డెఫినెట్లీ నాట్ గుడ్ అండ్ ఎస్పెషల్ ఇన్ ద కరెంట్ సీజన్. కానీ పాట విని తడిసినంత అనుభూతిని మాత్రం పొందొచ్చు. 972-636-1966. హియర్ ఇస్ ద ప్లే బ్యాక్ ఆఫ్ ద ప్లే బ్యాక్.

0: వెల్కమ్ బ్యాక్ టు సిర్బి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఈ రోజు 7 నుంచి 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అను వచ్చేస్తుంది షో. సో స్టే ట్యూన్డ్ అంటిల్ దట్ పాయింట్ ఇన్ టైమ్. ఓకే, సో ఈ మధ్య కాలంలో రేడియో సిర్బిలో షోస్ ప్రకారం కొన్ని చేంజెస్ వచ్చినాయి. అండ్ డిజిటల్ వరల్డ్ లో ఇన్స్టాలో చాలా చాలా కొత్త సెగ్మెంట్స్ మేము ఇంట్రడ్యూస్ చేశాం. అసలు మీరు ఎవరైనా అవి ఫాలో అవుతున్నారా? ఆర్ యూ చెకింగ్ ఇట్ అవుట్? ఆర్ యూ వాచింగ్ దోస్? అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్? మీకేమనిపిస్తుంది? ఎలా నచ్చినాయా నచ్చలేదా? యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్? ఐ రియలీ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ దాట్ ఇవాళ. ఎందుకంటే చాలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్ అన్నమాట. మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ కాంటెంట్ ని ఎలా మీకు మేము ప్రజెంట్ చేయాలి అని, బికాస్ 5వ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇక్కడి నుంచి ఒక చిన్న చేంజ్ ఓవర్ కావాలి కదా. ఎంతో కొంత మీ టేస్ట్ కి తగ్గట్టుగా, అండ్ ఆల్సో అంటే రకరకాల లిజనర్స్ ఉన్నారు రేడియోకి కాబట్టి అందరి టేస్ట్ కి తగ్గట్టుగా రకరకాల కార్యక్రమాలని డిజైన్ చేయడము, కొంత ఇన్ఫర్మేటివ్ గా చేయటము, కొంత ఎంటర్టైన్మెంట్ తోటి కొంత ఎంగేజింగ్ గా చేయటం, దిస్ ఇస్ అవర్ మెయిన్ ఫోకస్ ఆల్వేస్. సో రేడియోలో వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ ప్రతి ఆల్టర్నేట్ సండేస్, 2nd and 4th సండే మీకు 4 to 7 అంజన షోలో వస్తుంది. ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లో వీ బ్రాట్ యూ ద హెల్త్ పార్ట్ ఆఫ్ ఇట్. సో వీ బ్రాట్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ విమెన్స్ హెల్త్. Women's health is very, very, very, very key. Not that man's health is not important. Please don't go in that direction. But women's health, me the focus chestu, Ayushman Bhava, first season lo, we are focusing on women's health and we are bringing doctors and all kinds of experts who can talk about women's health and the importance and different topics tiskoni. So if you are interested, definitely tune in. Adivaram vastundi, 2nd and 4th Sunday vastundadi. Atlage weekends lo, we are bringing you something called Project W. Health is important. Oh, health is wealth anna sare, wealth is also health right now. Kabatti Project W, the Project W show ani we brought, we are bringing you the wealth related segment where we talk about financial advising, we talk about tax related information, tips, and you know, what are the key takeaways in this type of economy, what are the key takeaways for anybody. Meeru wealth build cheyalante what are the key takeaways, and chase build chesina wealth ni etlaga vaadali ante key takeaways enti, ivanni maatladataniki Project W. Ala we have introduced quite a few shows. We will talk about all that right after this కమర్షియల్ బ్రేక్. అండ్ ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్ కూడా ఉంది, మరి వర్షం కాబట్టి వర్షం పాట రావాల్సిందే కదా. సో నెక్స్ట్ ఆఫ్టర్ ద బ్రేక్ నిరంజన్ గారు మీకోసం పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్ అప్ అంటిల్ దాట్ పాయింట్ ఇన్ టైమ్. అండ్ యూర్ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి, ఓన్లీ ఆన్ సిర్బి డిటూర్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Sirabhi.
2: Radio Sirabhi.
1: Radio Sirabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every 2nd and 4th Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిపి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.

ఎవ్వరూ వద్దను వాన పడతానంటే కదా. కాకపోతే మరి కుండపోత అయితేనే అప్పుడే కొంచెం ఏదైనా అతివృష్టి అనావృష్టి అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి.

అదండి సంగతి. సో క్విక్లీ ఏం చేద్దామంటే అసలు ఏం జరగబోతున్నాయి, ఈవెంట్స్ ఏం జరగబోతున్నాయి మన ఊళ్ళో అనే విషయం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఇందాక నిరంజన్ గారు కాల్ చేసినప్పుడు ఇండియా టుడే మన సౌత్ లేక్ లో ఉన్న రెస్టారెంట్ ఇండియా టుడేలో ప్రతి గురువారం $7 కి అన్లిమిటెడ్ చాట్ ఉంది అని చెప్పారు. కాకపోతే చాలా టైం కన్స్ట్రెయింట్ ఉంది దానికి, కాబట్టి నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేనేమో, మేబీ థర్స్డేస్ చాట్. సో మీరు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. 5 to 7 ఇస్ ద టైమింగ్ దట్ హీ వాజ్ మెన్షనింగ్. వాళ్ళ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారంట, వాళ్ళు వెళ్తారంట. సో మీరు కూడా డెఫినెట్లీ గో అండ్ ఎంజాయ్ దట్ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ అట్ ఇండియా టుడే. దిస్ ఇస్ అట్ 151 నార్త్ నార్లిన్ డ్రైవ్, స్వీట్ 100 సౌత్ లేక్. అది విషయం. సరే, దానితో పాటుగా నేను చెప్పాల్సింది ఏంటి, October 3, విచ్ ఇస్ దిస్ సాటర్డే, సిల్క్ థ్రెడ్స్ అందిస్తున్న వాళ్ల 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా జరగబోతోంది. ఇట్స్ అ టెపిస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఇస్ వాట్ దే కాలింగ్ ఇట్, అండ్ బనార్సీ ఎక్స్పో అది ఒక రకంగా చెప్పాలంటే. బ్రాట్ టు యూ బై ది వెరీ వెరీ ఫేమస్ అండ్ పాపులర్ రెనమెంట్ ఇండియన్ డిజైనర్ రోహిత్ కె వర్మ. And the evening will be showcasing exquisite Indian couture and artistry, all while supporting Hunger Mitao. But the main goal for this charity is to support the Hunger Mitao program of North Texas Food Bank and its work to fight hunger through local food banks. Dress code e event ki, it's a formal or a black tie event. And this is an adults only event. So, meer mee pillalato vellali anukunte, that is not possible. Ee event ki vellalera laga. So, you need to make arrangements and plans. For more information, silkthreadsfundraiser.com. అది విషయం. అండ్ దాంతో పాటు ఐ ఆల్సో హ్యావ్ టు రిమైండ్ యూ దట్ గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో కౌంట్ డౌన్ మొదలైపోయింది ఈవెంట్ కి, బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ October 10th and 11th. ఈ రెండు రోజులు జరుగుతుంది గృహప్రవేశ్ వారి ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. ఎప్పుడు చెప్పినట్టుగానే ప్రతి ఇయర్ 2 ఈవెంట్స్ తో వీళ్ళు మన ముందుకు వస్తారు, అండ్ దే బ్రింగ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్. సో వీ యాజ్ ఎన్ ఐస్ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ ప్లేస్ ఆల్ అట్ వన్స్. వీ విల్ హ్యావ్ ది ఆప్షన్ టు చెక్అవుట్ అండ్ యువర్ చాయిసెస్ ఆర్ నాట్ లిమిటెడ్ హియర్. దే ఆర్ ఫ్రమ్ న్యూపోలీస్, కోకపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్ తెల్లాపూర్, చేవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని ఒక్క చోట. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ వ్యూ ఆఫ్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ అండ్ ఏబుల్ టు ask any questions that you might have. Hyatt Regency Frisco lo jarugutondi again on October 10th and 11th. Next part nen vinpiche mundra, it's a request song. Cinema pe meer cheppandi partner vinpista. It is a request song kabatti let it just fly. Ee loga ee paata vintu nen mimmalni prashna adugutanu, daniki samadhanam cheppandi. Chaala chaala easy question adugutunna mimmalni. Monday tarvata Tuesday vastundi, Tuesday tarvata Wednesday vastundi, Wednesday tarvata em vastundi? Simple question. Think about it and answer me. Monday తర్వాత Tuesday వస్తుంది, Tuesday తర్వాత Wednesday వస్తుంది, Wednesday తర్వాత ఏమొస్తుంది? 972-63619.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను అనుకున్న సమాధానం నాకు రాలేదు. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను అనుకున్నా నేను. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ డీడ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఒక్కసారి ఆలోచిస్తే కొంచెం క్వశ్చన్ సరిగ్గా వింటే తక్కువని చెప్పొచ్చు ఆన్సర్. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే మండే తర్వాత ట్యూస్డే వస్తుంది, ట్యూస్డే తర్వాత వెన్స్డే వస్తుంది, వెన్స్డే తర్వాత ఏం వస్తుంది. చాలా ఈజీ కదా, కొద్దిగా ఆలోచించి చెప్పండి. 972-636-1966 and you're listening to me on Surabhi Detour.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
5: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadara శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదరా .com.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 అండ్ 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
10: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
11: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

అనదర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీ రక్షణ సినిమా నుంచి మీరు విన్న పాట కిరవాణి గారి మ్యాజిక్ ఇది. ఈసారి ఎందుకన్నట్టుగా కొన్ని కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాగా, ఇంకొంచెం సేపు అదే పాటలో అలాగా ఉండిపోవాలి అనిపించేలాగా అలా ఉంటాయి. దానికి కారణం మ్యూజిక్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అవ్వచ్చు, అండ్ ద వాయిస్ ఆఫ్ ద సింగర్స్ అవ్వచ్చు, ద యునో ద ఇమోషన్ దట్ దే బ్రింగ్ ఇన్ టు ద సాంగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో బ్యూటిఫుల్ ఈ పాటలో ప్రతి ఒక్కటి చాలా చాలా చాలా బాగుంటుంది. పర్సనలీ ఐ రియల్ లవ్ ఇట్ మెనీ మెనీ టైమ్స్. ఐ థింక్ నేను నా షోలో చాలా సార్లు మెన్షన్ చేశాను ఇది వరకు కూడా. కానీ అఫ్కోర్స్ బేటర్ గారి లిరిక్ ఇది, అండ్ రెండు పాటలో మొత్తం పాటలో రెండు లైన్లు చాలా చాలా బాగుంటాయి. ఆ రెండు లైన్లు కిరవాణి గారు పాడారు, అండ్ ఫాలోడ్ బై దట్ ఇస్ పల్లవి. మొదటిది అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో, రెండోది ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ కదా. బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ దట్ రిక్వెస్ట్ అగైన్. ఎస్, వీఆర్ గోయింగ్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్లీ రొమాంటిక్ బట్ మెలోడియస్ రౌండ్. సో మీరే వినాలనుకున్న కాల్ చేయండి, అండ్ ఐ విల్ డెఫినెట్లీ ప్లే వాట్ యూ ఆర్ ఫీలింగ్ లైక్. డెఫినెట్లీ. ఓకే, సో నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని. My question was, Monday తర్వాత Tuesday, Tuesday తర్వాత Wednesday, Wednesday తర్వాత ఏంటి Thursday కదా. Yeah, so that's all I asked today అని చెప్పాలి, అండ్ ఐ గాట్ ది ఆన్సర్. సూపర్బ్, ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ముగ్గురు కరెక్ట్ చెప్పారు, కానీ మోర్ దెన్ 4 రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. అంటే నేను ఇంకేమన్నా కొంచెం ట్విస్ట్ పెట్టి అడిగాను అనుకున్నారేమో, బట్ కాదు, సింపుల్. అలాగే ఇంకొక సింపుల్ క్వశ్చన్, ఓకే. నేను ప్రతిరోజు

రోజు నిన్ను చూస్తాను, ప్రతిరోజు ఉదయం నేను నిన్ను చూస్తాను, నేనేం చేస్తానో అది నన్ను కాపీ చేస్తావు. ఓకే, నాతో నువ్వు మాట్లాడతావు, నేను నీతో మాట్లాడిన గాని నీకు నిజాన్ని చూపిస్తాను. నేనెవరిని? రోజు పొద్దున్నే నువ్వు నన్ను చూస్తావు, నేనేం చేస్తే ఆర్ నువ్వేం చేస్తే అది నేను కాపీ చేస్తా. నువ్వు నాతో మాట్లాడతావు, నేను నీతో మాట్లాడను కానీ నీకు నిజం చూపిస్తా. ఎవరిని నేను? 972-636-1966. Here is another beautiful melody. ఇది కూడా చాలా చాలా మంచి రొమాంటిక్ సాంగ్ అండ్ an exceptional composition. సో ఈ పాటలన్నీ పాటల్ని పాటలాగా ఆస్వాదించే రసికుల కోసం అన్నమాట. అంటే అటు మ్యూజిక్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, దాని వెనక ఉన్న ఒక ఆ పాట నడిచే తీరవచ్చు. దట్ మూడ్, ద ఎమోషన్ అండ్ దట్ లిరిక్, దిస్ ఇస్ ఆల్ ఫర్ యూ. ఎంజాయ్ ద సాంగ్. ఆల్సో డూ యూ నో ద మూవీ? కాల్ చేసి చెప్పండి. 972-636-1966.

పాటలు క్రియేట్ చేసేటప్పుడు ఆ పాటలు క్రియేట్ చేయించుకునే దర్శకులకు కూడా ఒక మంచి టేస్ట్ ఉండాలి, ఒక చాయిస్ ఉండాలి. సంగీతం మీద ఒక అభిరుచి, పాటలంటే ఒక ఇష్టం, అలాంటివన్నీ ప్రేమ అవన్నీ ఉంటే ఆటోమేటికలీ అవి అందులో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా గులాబీ సినిమా నుంచి మీరు విన్న పాట. ఎందుకు ఆ మాట చెప్పాను అని అర్థమైపోయింది కదా, కృష్ణవంశీ గారి పేరు చెప్పగానే, అదనమాట సంగతి. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ ఇస్ బై శశి ప్రీతం, వి ఆల్ నో దాట్. సచ్ అన్ అమేజింగ్ కాంపోజిషన్. ఈ సినిమాలో ప్రతి పాట ఒక క్లాసిక్. ఆల్ రైట్, సో పాటని పాటగా ఎంజాయ్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ ఇలాంటి పాటలు అయితే యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్. బట్ if you are looking for music in a different way, then definitely call me and ask me what you want to hear. Vinpiddam. But ippudaka anni ilanti request vasthayi, I'm also glad. Next paata request song. Ippudu nenu vinpinchina Gulabi is not a request song, but next vinpinchaboye paata is a request song. Aa paata vinipinche mundara మనం ఇందాక రేడియో సర్బీలో వస్తున్న కార్యక్రమాల గురించి అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. వి స్పోక్ అబౌట్ ఆయుష్మాన్ భవ, వి స్పోక్ అబౌట్ ప్రాజెక్ట్ డబ్ల్యూ, అండ్ దెన్ రీసెంట్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో సోషల్ మీడియాలో కూడా వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ అ లాట్ ఆఫ్ సెగ్మెంట్స్. అన్ని అక్కడ చేసేవన్నీ మేము ఇక్కడికి మీకు రేడియోలోకి తేలేం కాబట్టి అక్కడ కొన్ని ఎక్స్క్లూజివ్ కాంటెంట్ వీఆర్ ప్రొడ్యూసింగ్, విచ్ యూ షుడ్ బి ఫాలోయింగ్ అస్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ అన్నమాట. సో అక్కడ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ మధ్య అంటే, అప్పుడప్పుడు చిన్న చిన్న ఫన్ సెగ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. సమ్ పజిల్స్ అవ్వచ్చు, మా ఆర్జేస్ మిమ్మల్ని అడిగే చిలిపి ప్రశ్నలు కొన్ని అవ్వచ్చు, ఆర్ కొన్ని యునో కొన్ని యూనో సమ్ ఫన్ సెగ్మెంట్స్ ఉంటాయి. మా శివ ఒక వెటకారతో కూడిన కొన్ని సెగ్మెంట్స్ తను చేస్తూ ఉంటారు, చాలా చాలా బాగుంటుంది. హిస్ ఫన్ అండ్ ఇట్స్ అమేజింగ్ సెగ్మెంట్. సో ఇలాంటివి మీరు ఎంజాయ్ చేయాలంటే జస్ట్ ఫాలోస్ ఆన్ సోషల్ మీడియా. అయితే అక్కడ రీసెంట్లీ వీ హ్యావ్ లాంచ్డ్ ఏ సెగ్మెంట్ కాల్డ్ డిస్కవరీ. ఎస్, డిస్కవరీ అంటే వీఆర్ డిస్కవరింగ్ న్యూ డిషెస్, న్యూ ప్లేసెస్, న్యూ అవెన్యూస్. సో ఆల్ ఆఫ్ యూ కెన్ ఎంజాయ్ బికాస్ డాలస్ లో మనకి ఆప్షన్స్ బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్దాము ఏం చేద్దాం అని అనిపించవచ్చు. సో దానికి కొన్ని ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా, ఆన్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్, సో యూ కెన్ గెట్ యాక్సెస్ టు ఆల్ సచ్ ఎక్స్క్లూజివ్ కాంటెంట్. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న అడుగుతూ నేను మిమ్మల్ని నేను మీకు వినిపించబోయే పాట ఇస్ కమింగ్ అప్ ఇట్స్ రిక్వెస్ట్ సాంగ్ లైక్ ఎ సెడ్, బట్ పాట వచ్చే లోపు నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఒక ఫార్మర్, చాలా కేర్ఫుల్ గా వినండి, నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, దిస్ నో ట్రిక్. ఓకే, ఒక ఫార్మర్ దగ్గర, ఫార్మర్ హ్యాస్ 17 షీప్ ఆల్ బట్ 9 ర్యాన్ అవే. How many left? 972-636-1966. Farmer degra 17 sheep unnai, all but 9 ran away. So how many left? 972-636-1966.

0: వెల్కమ్ బ్యాక్ టు సెల్వీ డిటోర్. మళ్ళీ మనకి బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం మాట్లాడుకునే టైం ఉంది. సో లెట్స్ టాక్ ఎ లిటిల్ బిట్. అండ్ మనలో చాలా మందికి తెలిసినట్టుగానే మీరు కనుక న్యూస్ ఫాలో అవుతూ ఉంటే గనక, దెన్ ట్రంప్ గారు ఒక పాదయాత్రలో ఉన్నారు నాట్ రియల్లీ, బట్ 32-day క్యాంపెయిన్ టోర్ జరగబోతోంది ఈ టెక్సస్ లో. ఇట్ స్టార్టెడ్ హిస్ ఫస్ట్ స్టాప్స్ ఇంక్లూడ్ టెక్సస్ విత్ ఇమిగ్రేషన్, ఎకానమీ అండ్ అదర్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఫీచరింగ్ ప్రామినెంట్లీ ఇన్ ద పొలిటికల్ బ్యాక్ డ్రాప్. సో ఈ నవంబర్ మిడ్ టర్మ్స్ అయ్యే వరకు ఈ 32-day క్యాంపెయిన్ లో ఉన్నారు. సో ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ద న్యూస్ దెన్ ఫాలో ద న్యూస్ అండ్ డెఫినెట్లీ షేర్ యువర్ థాట్స్. ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ on the other side of the world, manam indaka maatladukunnattuga cinema ki sambandhichi Venkatesh garu and Trivikram gari combination lo raabothunna Adarsha Kutumbam house number 47 idi official ga October 9 థియేటర్కల్ రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది సినిమాకి. సో వెంకటేష్ సినిమా అనగానే ఒక కామెడీ, ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కాంబినేషన్ లో త్రివిక్రమ్ అంటే మంచి పంచ్లు, మంచి కామెడీ పంచ్లు ఉంటాయని చాలా ఎక్స్పెక్టేషన్స్ నాకైతే ఉన్నాయి. నారాయణమ్మ మీకు ఎలా అనిపించింది? దాని గురించి మన రేడియోలో వింటూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇట్స్ ప్లేయింగ్ అండ్ ఎవర్ సిన్స్ ఇట్స్ రిలీజ్ అండ్ విల్ కంటిన్యూ టు డూ సో. వాట్ ఈస్ యువర్ థాట్? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఎనీ అంటే ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే సినిమా నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే ఒక ఆలోచించాల్సి వస్తుంది. ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ బట్ ఎనీవే ఇఫ్ యూ హ్యావ్ థాట్స్ చెప్పండి. ఆల్ రైట్. సో నాకు షీప్ ప్రశ్నకి సమాధానం చెప్పిన వాళ్లలో ఒకే ఒక పాప కరెక్ట్ గా ఆన్సర్ చేసింది. జస్ట్ క్వశ్చన్ కేర్ఫుల్ గా వింటే ఆన్సర్ చాలా ఈజీ. నేను క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తా, మనం బ్రేక్ లోకి వెళ్తాం. బ్రేక్ అయిన తర్వాత పాటలు కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫార్మర్ కి 17 షీప్ ఉన్నాయి. చాలా సింపుల్ క్వశ్చన్, ప్లీజ్ లిసన్. ఫార్మర్ కి 17 షీప్ ఉన్నాయి, ఆల్ బట్ 9 ర్యాన్ అవే. సో హౌ మెనీ లెఫ్ట్ ఇస్ ద క్వశ్చన్? 972-636-1966 అండ్ యూ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి ఆన్ సిరుపి డిటోర్ ఓన్లీ ఆన్ రేడియో సిరుపి 107.9 FM HD3, Radio Sirupi, America la telugunistam, and that sounds like home. I will be right back after this short commercial break, so stay tuned, don't go anywhere. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Sirupi.
1: Radio Sirupi.
2: Radio Sirupi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
6: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్స్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ .org.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: అవుతుంది
7: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఎందుకంటే ప్రేమంట. రామ్ పుత్తినేని అండ్ తమన్నా మీద పిక్చరైజ్ చేసిన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట అండ్ హరిచరణ్ అండ్ చిత్ర గారి వాయిస్ లో మనం విన్నాం. వెల్కమ్ బ్యాక్ టు సురభి డోర్ విత్ మీ రాజేశ్వరి. ఆల్రైట్, సో నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నాకైతే ఇప్పటిదాకా అందరూ తప్పి చెప్పారండి. నేను ప్రశ్న ఏమడిగానంటే, అంటే మీరు అంత మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్మర్ కి 17 షీప్స్ ఉన్నాయి, ఆల్ బట్ 9 రానవే, హౌ మెనీ లెఫ్ట్? ఎన్ని వెళ్ళిపోయాయి? 9 రానవే. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ సిమిలర్ గా ఇంకో క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. దాని గురించి కూడా చాలా ఈజీ, ఇది చెప్పేసిన తర్వాత అది ఎలాగే ఇట్లా టక్కుమని చెప్పేస్తారు. బట్ వీ విల్ టాక్ అబౌట్ ఇట్ నెక్స్ట్ పాట వినే లోపల. ఒకసారి మనం ప్రకటనల వైపు వెళ్తే, బికాస్ దెర్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీ నీడ్ టు టాక్ అబౌట్. డాలస్ లో అక్టోబర్ వచ్చేసిన తర్వాత మరి న్యాచురల్లీ నెక్స్ట్ బిగ్ ఇవెంట్ ఏంటి? డాలస్ లో ద టీ ప్యాడ్ వారి బతుకమ్మ బతుకమ్మ దసరా సంబరాలు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇస్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ టు ది అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్. ఈసారి ఎంటర్టైన్మెంట్ కి హైలైట్ ఇస్ నవీన్ పోలిశెట్టి అండ్ ఆల్సో ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఇస్ కమింగ్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కొమెరికా సెంటర్ లో అక్టోబర్ 17th శనివారం 12 గంటల నుంచి రాత్రి దాకా అర్ధరాత్రి దాకా ఉంటుంది. కొమెరికా సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ స్టార్స్ ఫ్రిస్కోలో జరగబోతోంది. బెస్ట్ పార్ట్ ఇస్ ఈవెంట్ ఇస్ ఫ్రీ, పార్కింగ్ ఇస్ ఫ్రీ. సో డెఫినెట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్లి ఎంజాయ్ చేసి బతుకమ్మ తయారు చేసి బతుకమ్మ అక్కడ ఆడి బతుకమ్మని, మరి ఐ డోంట్ నో హౌ దే ఆర్ ప్లానింగ్ దిస్ ఇయర్స్ నిమజ్జనం, బట్ డెఫినెట్లీ దట్ ఇస్ సంథింగ్ దట్ టీమ్ వచ్చినప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ఆ వివరాలు. బట్ ఈలోగా మాత్రం ఖచ్చితంగా మనం మన అవుట్ ఫిట్స్ వగేరా వగేరా అయితే ప్లాన్ చేసుకోవచ్చు కదా. సో లెట్స్ గెట్ ఇన్ దట్ బిజినెస్, అదనమాట విషయం. సో నెక్స్ట్ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఆల్మోస్ట్ ఇంకొక 15 నిమిషాలు ఇవాళ కార్యక్రమానికి స్వస్తి టాటా బాబు చెప్పాలి నేను. అయితే మేబీ 1 or 2 క్వశ్చన్స్ అడగగలనేము. ఇప్పుడు నెక్స్ట్ అడిగేది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్, ఇందాక మీకు ఒక హింట్ ఇచ్చాను కాబట్టి ఈ ప్రశ్న చాలా ఈజీ అవుతుంది. సో నేను అడిగే ప్రశ్న, దేర్ ఆర్ 5 apples అండ్ యూ టేక్ అవే 2, హౌ మెనీ డూ యూ హ్యావ్? దేర్ ఆర్ 5 apples, టేక్ అవే 2, హౌ మెనీ డూ యూ హ్యావ్? 972-636-1966 ఎలిమెంటరీ లెవెల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారండి మమ్మల్ని? మీరు కాల్ చేస్తారని

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. సో మనం ఆల్మోస్ట్ ఇవాళ కార్యక్రమానికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది. సో మీరు గనక లూస్ విల్లో ఉంటే then next 2 days definitely they are looking wet and much cooler than the recent heat. కాబట్టి అక్టోబర్ 2 తారీఖు which is tomorrow, రేపు 77 to 79 degrees మాత్రమే హై వెళ్తోంది. సో ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ వెదర్ దట్ వే. కానీ రెయిన్స్ అండ్ స్టార్మ్స్ ఆర్ వెరీ మచ్ లైక్లీ, ఎస్పెషలీ పొద్దున పూట అండ్ ఇన్ టు ద డే. ఫ్లడ్డింగ్ వాచ్, ఫ్లడ్ వాచ్ ఇస్ డెఫినెట్లీ ఇన్ ఎఫెక్ట్ అంటిల్ ఫ్రైడే మార్నింగ్ దాకా కూడా. ఫ్లడ్ వాచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ ఫర్ లూయిస్విల్ అండ్ డిఎఫ్డబ్ల్యూ ఏరియా. అండ్ సాటర్డే కూడా 74-75-77 ఇస్ ద మాక్సిమం చూపిస్తుంది హైస్ పరంగా. అండ్ షవర్స్ రిమైన్ పాసిబుల్ అండ్ ఫోర్కాస్ట్ ఇండికేటింగ్ డెఫినెట్లీ హెవియర్ ఆఫ్టర్నూన్ షవర్స్. వీకెండ్ సాటర్డే సండే మనం జనరలీ పనులు పెట్టుకుంటాం, ఏదో chill panlu undachu edaina undachu. So watch out how the weather is and which direction you are headed, because flood warning in effect undi kabatti varshalu continue avutunay kabatti watch out and be very very careful. నేను ఒక వీడియో చూసాను, నేను వన్ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్ లో, ఐమ్ షూర్ యూ మస్ట్ హావ్ సీన్ ఇట్ ఆల్సో, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది. ఇట్స్ టైమ్ లాప్స్ వీడియో, ట్రినిటీ రివర్ ది టైమ్ లాప్స్ వీడియో. అలా వర్షం పడే టైం నుంచి స్టార్ట్ చేస్తే ఎంత సిగ్నిఫికెంట్ రైజ్ అయింది ఆ రివర్ లెవెల్స్, వాటర్ లెవెల్స్ అని క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. ఇట్స్ చూడడానికి ఇట్స్ ఓ వావ్ అనిపిస్తుంది చూడంగానే మనకి. సో వాచ్ అవుట్, డెఫినెట్లీ ఇట్స్ వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్, ఎస్పెషలీ ఇన్ డాలస్ ఇన్ టెక్సస్ కదా, అది విషయం. ఆల్ రైట్, సో ఈ పాట ఫాలోడ్ బై అన్నదర్ పాటతో ఇవాళ కార్యక్రమానికి స్వస్తి నా తర్వాత 7 నుంచి 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అను వచ్చేస్తుంది ఇన్ హర్ ద మాకిదార్ షో. సో స్టే ట్యూన్ ఆల్ ద వే టిల్ 9 PM. నేను మిమ్మల్ని మళ్లీ రేపు కలుసుకుంటాను. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్, స్టే పాజిటివ్ అండ్ డెఫినెట్లీ స్టే వాచ్ఫుల్ వైల్ యూఆర్ డ్రైవింగ్ అండ్ గోయింగ్ అవుట్ సైడ్. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అదే 9-5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
7: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachani panta.